నిన్నను మీరు గమనించారు, మొదటి పర్యాయం జరిగినటువంటి రామరావణ యుద్ధంలో రావణునితో యుద్ధం చేస్తున్నటువంటి లక్ష్మణమూర్తి స్పృహ తప్పి పడిపోయినప్పుడు రావణాసురుడు లక్ష్మణమూర్తిని తీసుకుని వెళ్ళి తన రథం మీద పెట్టుకుని లంకాపట్టణంలోకి తీసుకెళదామని ప్రయత్నించినప్పుడు ఆయన యందు విష్ణుస్వరూపం ఆవాహన అయితే రావణుడు లక్ష్మణమూర్తిని కదపలేకపోయాడు. కానీ హనుమ మాత్రం వెంటనే వచ్చి కదపగలిగారు. ఇది ఒక గమనించవలసినటువంటి విషయం. ఈశ్వర స్వరూపమును కదపగలిగిన శక్తి ఒక భక్తుని యందు ప్రవేశించింది. కానీ శత్రుత్వాన్ని పూలినటువంటి రావణుడు మాత్రం బాహ్యంలో ఎంత బలవంతుడైనా ఆ పనిని మాత్రం చేయలేకపోయాడు. అంటే ఈశ్వరుణ్ణి కదపడం అన్నదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతవరకు విడుతుందంటే భగవంతుని యొక్క స్వరూపము భక్తునకు వశమవుతుంది. భక్తుడు ఎలా చెప్తాడో భగవంతుడు అలా నిలబడతాడు. ఒక స్థాయిలో భక్తుడు పొందేటటువంటి గొప్ప అనుగ్రహం అది. విష్ణుస్వరూపాల్లో యథోక్తకారి అని ఒక స్వరూపం ఉంది. యథోక్తకారి అంటే ఆయన ఒకనాడు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక ఆళ్వారు ఆయన వెనకాతల శ్రీ మహావిష్ణువు కూడా శేషసైనాన్ని చుట్టేసుకుని చంకలో పెట్టుకుని ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఇక్కడ పడుకుందాం అంటే ఓ నది ఒడ్డును పడుకున్నారు. ఇప్పటికీ తమిళనాడులో ఉంది ఆ క్షేత్రం. అందుకని యథోక్తకారి, తన భక్తుడు ఎలా చెప్తే అలా చేసినవాడు అని. అలాగే శంకర భగవత్పాదుల విషయంలో కూడా ఒకనకొకప్పుడు దక్షిణ దేశంలో మధ్వార్జున దగ్గర ఆయన ఒక శివాలయంలో అద్వైతమే ప్రమాణమా కాదా అని పరమేశ్వరుణ్ణి అడిగితే శివలింగంలోంచి రెండు చేతులు పైకొచ్చి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని మూడు మాటలు చేతులు ఊగి రెండు చేతులతో ఉన్న శివలింగం ఇప్పటికీ తమిళనాట క్షేత్రంలో ఉంది. కాబట్టి ఈశ్వరుడు భక్తుడైనటువంటి వాడికి వశుడై ఉంటాడు. దీన్ని చూపించడం నిన్నను చూపించినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి అంతరార్థం. భక్తి ఎంత గొప్పదో మీరు గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి జీవితంలో ఓడిపోయి, మొట్టమొదటిసారి ఓడిపోవడం

అంటే ఇంతకుముందు కూడా ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, కానీ తాను ఇన్ని డాంబికాలు పలికి మానవుడు నన్నేం చెయ్యగలడు అని అధిక్షేపించినటువంటి వాడు, రాముడు తనని ఏమీ చెయ్యలేడు అని కృతనిశ్చయంతో ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధ భూమికి వెళ్ళినవాడు, ఒక్క క్షణకాలంలో అంత తక్కువ కాలంలో తన రథాన్ని గుర్రాల్ని సారథిని పడగొట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, చేతిలో నీకు అస్త్రము లేదు కాబట్టి, శస్త్రము లేదు కాబట్టి, కాబట్టి నీవు బయలుదేరి మళ్ళీ నీ అంతఃపురంలోకి వెళ్ళి నేటి రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఆయుధాలతో కలిసి యుద్ధానికి రా, అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. అంటే అంతగా అవమానింపబడి అంతఃపురాన్ని చేరుకున్నటువంటి రావణాసురుడు చాలా మదనపడ్డాడు. విచిత్రం ఏమిటంటే ఆయనకి ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాయి ఆయనకున్న శాపాలు. ఇంతకాలం ఆయనకి జ్ఞాపకం రాలేదు. సర్వంతఃకలుమే మోఘం యత్తప్తం పరమంతపః యత్సమానో మహేంద్రేణ మనుషేణ అస్మి నిర్జితః. ఇంద్రుని చేత కూడా గెలవబడని వాణ్ణి, ఇంద్రుణ్ణి గెలిచిన వాణ్ణి, అంత గొప్ప తపస్సు చేసిన వాణ్ణి కేవలం ఒక మనుష్యుడి చేతిలో ఇవాళ నేను ఓడిపోయాను. దేవదానవ గంధర్వైహి యక్షరాక్షస పన్నగైహి అవధ్యత్వం మయా ప్రాప్తం మనుషేభ్యో నయాచితం. నిజంగా మనుష్య జాతి అంతా సంతోషించవలసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎందుకంటే మనుష్యులు నన్నేం చేస్తారు అని చెప్పి కనీసం నేను వాళ్ళ చేతిలో ఓడిపోనన్న వరం కూడా అడగను అని ప్రగల్భాలు పలికిన వాడు ఇవాళ్ళంటున్నాడు, నేను దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగముల చేత సంహరింపబడకుండా బ్రహ్మగారిని వరం కోరాను, కానీ మనుష్యుల చేత నేను వధింపబడను అని వరం కోరుకోకపోవడం ఎంత పొరపాటైందో నాకు ఇవాళ అర్థమైంది. అంటే ఒక మనుష్యుడు అంత శక్తి కలిగి ఉంటాడు అని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒక నరుడిగా ఈ భూమి మీద నడిచి మనుష్య జాతికే అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే రామావతారాన్ని రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యకుండా, ఆయనని పూజించి ఆయన పట్ల భక్తి లేకుండా ఉన్నటువంటి నరజన్మ సార్థకత లేని నరజన్మ. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఉత్పత్స్యతే హి మద్వంశే పురుషో రాక్షసాధమ నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమ దుర్మతే. ఒకనకొకప్పుడు అవధ్యత్వం మయా ప్రాప్తం మనుషేభ్యో నయాచితం, నేను చాలా గర్వంతో ఉన్నాను మనుష్యులు ఏం చేయగలను, కానీ ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి అనరణ్యుడు అనబడేటటువంటి రాజుతో నేను యుద్ధం చేసి ఆయన పట్ల అమర్యాదతో ప్రవర్తించినప్పుడు, ఆయన పట్ల హింసాత్మకంగా నేను ప్రవర్తించినప్పుడు ఆయన ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు, మా వంశంలో జన్మించిన వాడే నీ మృత్యువునకు హేతు అవుతాడు అని. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి. నాకు ఇక్ష్వాకులనాథేన అనరణ్యేన యత్పురా, పూర్వకాలంలో నాకు అనరణ్యుడి ఇచ్చినటువంటి శాపం జ్ఞాపకానికి వస్తోంది. శప్తోహం వేదవత్యాచ యథాసా దర్శితా పురా సీయం సీతా మహాభాగా జాతా జనకనందిని. నేను ఒకనకొకప్పుడు వేదవతి అన్న పేరుతో అమ్మవారు జన్మించింది. ఆమె పుట్టినప్పుడు వేద ఘోష వినపడింది. అటువంటి తల్లి సాక్షాత్ పరాశక్తి అంశతో జన్మించినటువంటి ఆమెను తపస్సులో ఉండగా నేను ఆమెను మోహించి బలాత్కరించబోయాను. బలాత్కరించబోతే ఆ తల్లి యోగాగ్నియందు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక శాపవాక్కు విడిచిపెట్టింది. నేనే ఒక స్త్రీగా జన్మించి నీ యొక్క కులనాశనమునకు కారణమవుతాను అంది. ఆనాడు నేను ఆడది అంటే అంత చులకనగా చూశాను. చులకనగా చూసి తపస్విని అయినటువంటి వేదవతి పట్ల మోహాన్ని పెంచుకుని ఆమె శీలాన్ని హరించే ప్రయత్నం చేశాను. ఆమె విడిచిపెట్టినటువంటి శాపవాక్కు ఇవాళ ఈ రూపంలో వచ్చింది. అందుకే సీయం సీతా మహాభాగ జాతా జనకనందిని, ఆ వేదవతియే సీతమ్మగా వచ్చింది అని నాకు అర్థమవుతోంది. ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణకన్యక యథోక్తాస్తన్మయా ప్రాప్తం నమిధ్యా ఋషిభాషితం. ఇప్పుడు అంటున్నాడు నమిధ్యా ఋషిభాషితం,
ఋషులైనటువంటి వారు మాట్లాడిన మాటలు

ఎన్నటికీ నిజం కాకుండా పోవడం అన్నది ఉండదు, అవి నిజమై తీరుతాయి. ఒకప్పుడు ఉమా పార్వతీదేవి నన్ను శపించింది. పరమేశ్వరుడితో కలిసి క్రీడిస్తున్నటువంటి తల్లి, నర్తిస్తున్నటువంటి తల్లి కైలాస పర్వతం మీద ఉండగా నేను కైలాస పర్వతాన్ని కదిపాను. అప్పుడు ఆమె ఆ హఠాత్ పరిణామములకు ఉలికిపాటు చెందినదై ఇంత ఉద్ధతితో ప్రవర్తించిన వాడెవరో వాడు స్త్రీల చేతనే కులనాశనమును పొందుతాడు అంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ సీతమ్మ తల్లి చేతిలో శాపవాక్కుని అనుభవించడానికే సీతమ్మ తల్లిని తీసుకొచ్చి లంకాపట్టణంలో ఉంచాను అని నాకు అర్థమవుతోంది. నందీశ్వరశ్చాపి, మీకు ఇతపూర్వం నేను చెప్పి ఉన్నాను, నందీశ్వరుడి పట్ల అమర్యాదతో ప్రవర్తించి వానరముఖమున్నవాడివి అని రావణాసురుడు ఆయన్ని నిందిస్తే వానరములే వచ్చి రాక్షస వంశ వినాశనమునకు కారణమవుతాయి అని నందీశ్వరుడు శపించాడు. కాబట్టి నందీశ్వరుడు యొక్క శాపం నాకుంది. రంభ వరుణ కన్యక, రంభ నలకూబరుడు అనబడేటటువంటి తన యొక్క ప్రియుని ఇంటికి వెడుతుంటే నేను ఆ రంభని చూసి మోహించి బలాత్కారంగా ఆవిడ్ని అనుభవించాను. ఆనాడు నలకూబరుడు నాకు శాపాన్ని ఇచ్చాడు. ఆ అధర్మమునకు పాల్పడినప్పుడు పరస్త్రీ మీద నువ్వు వ్యామోహం పెంచుకుంటే, పుంజిక స్థల విషయంలో కూడా ఇదే జరిగింది, నీవు ఒక స్త్రీ వలనని బలాత్కారమైనటువంటి ధోరణిలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చి ఏనాడు అశోకవనంలో ఉంచి ఆమె పట్ల క్రుద్ధుడవై కామమోహితుడవై ప్రవర్తిస్తావో ఆనాడు నీకు మరణం ఆసన్నమవుతుంది అని నాకు శాపవాక్కు ఉంది. నమిద్యా ఋషిభాషితం, పుంజిక స్థలానబడేటటువంటి ఒక అప్సరస విషయంలో కూడా నేను ఇలాగే అమర్యాదగా ప్రవర్తించి ఆమెని కూడా బలవంతంగా అనుభవిస్తే, ఆమె చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉండగా వెళ్ళి నీ వంశంలో జన్మించినవాడు స్త్రీల పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడని తన గోడు వినిపిస్తే క్రుద్ధుడైన చతుర్ముఖ బ్రహ్మగారు ఇక నుండి నువ్వు ఏ స్త్రీ జోలికైనా ఆమె ఇష్టము లేని స్త్రీని నీవు అనుభవించే ప్రయత్నం చేస్తే నీ తల వ్రక్కలైపోతుందని శాపవాక్కు విడిచిపెట్టాడు. కాబట్టి ఇన్ని కారణములను చూస్తే నా మృత్యువుకు ఏవి హేతువులో వాటన్నిటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని నాకు అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించగలిగిన వాడెవరు? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు న్యాయంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి? రావణాసురుడికి విభీషణుడు జ్ఞాపకానికి రావాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు నాకు ఈ మాట, అన్నయ్య పాడైపోతావు, వంశనాశనం అవుతుంది అన్నయ్య అని చెప్పాడు. కాబట్టి విభీషణుడు చెప్పినటువంటి మాటల్ని నేను ఇప్పుడు పాటించి సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేస్తే నేను బ్రతికిపోతాను అనుకోవాలి. కానీ ఆయన మూర్ఖత్వం అలివిలేని మూర్ఖత్వం. అన్నాడు కదా మాల్యవంతుడు వచ్చి తనతో మాట చెప్తే ఏం చెయ్యమంటావు, ఇది నా స్వభావం, స్వభావో దురతిక్రమ, దాన్ని నేను అతిక్రమించలేను, నా శరీరాన్ని రెండుగా నరికేసినా నేను అనుకున్నదే నేను చేస్తానన్నాడు. ఆ మూర్ఖత్వం పెంచుకోవడం ఎంతమంది చెప్పినవి జ్ఞాపకానికి వచ్చినా, ఎన్ని శాపవాక్కులు జ్ఞాపకానికి వచ్చినా చిట్ట చివర నిర్ణయం మాత్రం తనని బాగు చేసే నిర్ణయం వైపుకు మాత్రం బుద్ధి ప్రచోదనం ఉండదు. కాబట్టి అతనికి విభీషణుడు జ్ఞాపకానికి రాలేదు, కుంభకర్ణుడు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు నా సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపితే అతను నాకు తప్పకుండా ఉపయోగపడతాడు.

0: కాబట్టి కానీ మీరు ఎలాగైనా ప్రయత్నం చేసి ఆయన్ని నిద్రలేపండి అన్నాడు.
1: అంటే రావణ కుంభకర్ణుని యొక్క అంతఃపురమే, కుంభకర్ణుడు ఉండేటటువంటి ప్రాసాదమే చాలా విచిత్రమైన నిర్మాణం. ఎందుకంటే ఆయన పర్వతకాయుడు, రాక్షసుల్లో అంత శరీరం ఉన్నటువంటి రాక్షసుడు ఇంకొకటి లేడు. అంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు నడిచి వెళ్ళడానికి వీలుగా అంతంత స్తంభాలతో నిర్మాణం చేశారు ఆ ప్రాసాదాన్ని. అందులోకి రాక్షసులు కొన్ని వేల మంది ప్రవేశించారు. ఆయన ఒక పెద్ద గదిలో పడుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలి లేపడానికి. ఆ గదిలోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కుంభకర్ణస్య నిశ్వాసాత్ అవధూతా మహాబలాహ ప్రతిష్టమానాహ కృచ్రేణ యత్నాత్ ప్రవివిషుర్గుహాం. వీళ్ళు వెడదామని ప్రయత్నం చేసిన నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు ఊపిరి గట్టిగా తీసి ఊపిరి విడిచిపెడుతుంటే ఆ విడిచిపెట్టినటువంటి ఊపిరి యొక్క ధాటికి వీళ్ళందరూ ఎగిరిపోయి దూరంగా పడిపోతున్నారు. కాబట్టి వెళ్ళడం కష్టంగా ఉంది ఆ గదిలోకి. అంటే ఆయన ఎంత గాలి పీలుస్తాడో, ఎంత గాలి విడిచిపెడతాడో, ఆయన ఊపిరి విడిచిపెడితే అంత వేగంగా ఉంటుందంటే నిద్రపోతున్నవాడు. కోప్పడి కాదు, ఆయాసపడి కాదు. ఆయాసపడి కోప్పడినప్పుడు ఉండేటటువంటి ఊపిరి ఇంకెంత వేగంగా ఉంటుందో చూడండి. ఆయన నిద్రపోతూ తీసేటటువంటి ఊపిరి, గాఢ సుషుప్తిలో ఉండగా తీసేటటువంటి ఊపిరి మంద్రంగా ఉంటుంది. కానీ అప్పుడే ఆయన విడిచిపెట్టినటువంటి ఊపిరి అంత గొప్పగా ఉందంటే అసలు ఆయన లేచి నిలబడి కోపంతో ఊగిపోయినప్పుడు విడిచిపెట్టిన ఊపిరి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి ఎంతో కష్టం మీద వాళ్ళు లోపలికి ప్రవేశించి ఆ విడిచిపెట్టిన ఊపిరి చేత కొట్టుకొని పోకుండా ఊంచుకుని జాగ్రత్తగా నిలబడ్డారు. ఊర్ధ్వ రోమాంచితమం శ్వసంతమివ పన్నగం త్రాసయంతం మహాశ్వాసై శయానాం భీమదర్శనం. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా అలా నిక్కబుడుచుకుని నిలబడి ఉన్నాయి. ఒక పెద్ద పాము పడుకుని బుస కొడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అలా పడుకున్నటువంటి కుంభకర్ణుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. భీమ నాసాపుటం తంతు పాతాళ విపులాననం శయ్యాయాం న్యస్త సర్వాంగం మేధోర్ధిర గంధినం. ఆయన పడుకున్నప్పుడు ఆయన ముక్కు రంధ్రములు కనపడుతున్నాయి. ఆ కనపడినటువంటి ముక్కు రంధ్రములు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అవి ఏవో పెద్ద పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పాతాళ విపులాననం, పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన యొక్క నోరు ముఖమండలము. శయ్యాయాం న్యస్త సర్వాంగం మేధో రుచిర గంధినం. సాధారణంగా లోకంలో ఏ పదార్థాన్ని తీసుకుని పడుకున్నాడో ఆ పదార్థానికి సంబంధించినటువంటిది ఊపిరి ఎందుకు కనపడుతూ ఉంటుంది. కొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాలంటే వెల్లుల్లిపై చాలా విశేషంగా తినేస్తే ఏమవుతుందంటే ఊపిరిలో వెల్లుల్లి వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆయన పడుకున్నటువంటి పర్యంకం ఆస్తరణం అంతా కూడా రక్తపు వాసన మాంసపు వాసనతో ఉంది. అంటే ఆయన కొన్ని వేల కడవల నిత్తురు తాగుతాడు. దాహం తీరడానికి ఆయన వాడేవి మంచినీళ్ళు కావు, ఆయన నిత్తురే తాగుతాడు. కాబట్టి ఆయనకి వండి పెట్టడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. పచ్చి కూరగాయలు పెట్టేసినట్లే పశువులకి, అవి ఏ భూతములన్నది కూడా ఆయనకేమి నియమం ఏం లేదు. ఇది తినడమా ఇది తినకపోవడమా గొడవ ఏం లేదు. ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు, ఏమి ఆవిడ వండి పెట్టక్కర్లేదు, రుచితో సంబంధం లేదు. ప్రాణులను తెచ్చి సంహరించి కుప్పలుగా పడేసి వాటిని అన్నింటినీ ఏదో శివలింగం మీద అభిషేకం చేసేవాడు ఇక్కడే కోటప్ప కొండలో భారతీ తీర్థస్వామి వారితో కలిసి చదువుకున్నటువంటి వేద పండితుడు ఉన్నారు, మహానుభావుడు. ఆయన అభిషేకం చేస్తుంటే చూడాలి శివలింగానికి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దానిమ్మ పండిస్తే మంత్రభాగం అలాగే చదువుతారు. ఆ దానిమ్మ పండుని రెండు చేతులతో పట్టుకుని నలిపేస్తే చక్కగా ధారగా దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది. ఆయన అంత వైభవోపేతంగా చేస్తారు అభిషేకం. అలా ఆ తెచ్చిన జంతువులన్నిటినీ పిండేస్తే పాత్రల్లోకి, ఆ పిప్పిగా పడిపోయిన వాటిని తినేస్తాడు, ఈ కుండల్లో పోసినటువంటి రక్తాన్ని తాగేస్తాడు. అది ఆయన ఆహారం. అసలు తినే ఆహారం అలా ఉంటుందంటే ఇంకా ఆయన యొక్క యుద్ధం, ఆయన యొక్క అలజడి ఎలా ఉంటుందో, ఉద్ధతి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి

భూతానాం మీరు సంకాశం రాశిం పరమతర్పణం. ఇప్పుడు ఆయన్ని ఎలా నిద్ర లేపడం అంటే, పిచ్చి తిండి పిచ్చి నిద్ర రెండూ ఉన్నవాడు కాబట్టి ఆహారపు వాసన తగిలితే లేస్తాడేమోనని భూతానాం మీరు సంకాశం. చంపబడినటువంటి అనేక ప్రాణులు, అవి మేకలు కావచ్చు, జింకలు కావచ్చు, లేళ్ళు కావచ్చు, మేరు పర్వతం ఎంతెత్తు ఉంటుందో అంతంత రాసులు పోశారు ఆయన చుట్టూ. పోస్తే ఆ చనిపోయిన జంతువుల నుంచి ఆ పుల్లటి నెత్తుటి వాసన వస్తే లేస్తాడేమో ఆకలితోటి చెప్పి ఆయన ఏం లేవలేదు. మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్, వీటిని తీసుకొచ్చి ఎటువంటి వాటి అంటే మృగాణం మహిషాణాంచ, అక్కడ జింకలు, దున్నపోతులు, అడవి పందులు, వీటిని పోగులు పోగులు కింద పోసేశారు. రాసిం అన్నస్య చద్భుతం, పెద్ద రాసుల కింద అన్నాన్ని తీసుకొచ్చి పోసేశారు. చక్రుర్ నైర్యుత శార్దూల, ఈ తీసుకొచ్చి రాక్షసులు పెద్ద పెద్ద కుప్పల కింద పోసినా కూడా ఆయన మాత్రం ఆ వాసన తగులుతున్నా ఆయన ఏమీ నిద్ర లేవలేదు. తత శోణిత కుంభాశ్చ మధ్యాని వివిధానిచ, దానితో పాటు కొన్ని వేల కడవల నిండా పచ్చి నెత్తుడి నింపి ఆ నెత్తుటి కుండలు అక్కడ పెట్టారు. ఆ నెత్తుటి మీద వాసన వస్తే లేస్తాడేమో అని ఆయన వాసన పీలుస్తున్నాడు. పీలుస్తున్నాడు అంటే ఊపిరి తీసినప్పుడు ఆ వాసన లోపలికి ఎడుతోంది, కానీ ఆయన ఏం కదలలేదు. అంటే అంత గాఢ నిద్రలో ఉన్నాడు, అంత సుషుప్తిలో ఉన్నాడు. మధ్యాన్ని వివిధానిచ రకరకాలైనటువంటి కళ్ళు కొన్ని వేల కుండలలో పెట్టారు, ఆయన లేవలేదు. పోని శ్వాసన తగిలితే లేస్తాడేమోనని అగరు ధూపం చందనం మొదలైనటువంటి ముద్దలు తీసుకొచ్చి ఆ శరీరం అంతా అలదారు, లేవలేదు. మేఘములు ఎలా గర్జిస్తాయో అలా రాక్షసులందరూ కలిసి పెద్ద పెద్ద గర్జనలు చేశారు, లేవలేదు. శంఖములు తీసుకొచ్చి కొన్ని వేల మంది ఏకకాలంలో పూరించారు, లేవలేదు. ఆవేశం తెచ్చుకొని పెద్ద పెద్ద కేకలు పెట్టారు, అయినా కూడా లేవలేదు. అందరూ కలిసి చప్పట్లు కొట్టారు, అయినా లేవలేదు. ఆయన్ని కొన్ని వేల మంది కలిసి అతి కష్టం మీద కదిపారు అటు ఇటు, అయినా ఆయన ఏం లేవలేదు. తంశైల శృంగైర్ ముసలైర్గదాభి వక్షస్థలై ముద్గర ముష్టిభిశ్చ సుఖప్రసుప్తం భువి కుంభకర్ణం రక్షాంశు దుగ్రాణి తదాని జగ్నుః, పెద్ద పెద్ద రాకళ్ళు పట్టుకొచ్చి ఆయన గుండెల మీద కొన్ని వేల మంది కలిపి కొట్టారు, ఆయన ఏం కదలలేదు. రాకలి బండలు పనికి రాలేదని గదలు తెచ్చారు, పెద్ద పెద్ద వృక్షాలు పట్టుకొచ్చారు, అరచేతులతో పెద్ద పెద్ద ఇనప గుదియలతో పిడికిళ్లతో బలం కొద్దీ కొన్ని వేల మంది కొట్టారు, గుద్దారు ఏకకాలంలో, ఆయనేం కదలలేదు. అప్పుడు మృదంగాలు, తప్పెట్లు, ఢంకాలు, శంఖాలు, ఘటవాద్యములు మొదలైనటువంటివన్నీ తీసుకొచ్చి అతి బలవంతులైనటువంటి రాక్షసులు కొన్ని వేల మంది ఏకకాలంలో చెవుల పక్కన నిలబడి మోగించారు. ఆ శబ్దానికి లేస్తాడేమో ఆయన ఇంకా బాగా నిద్రపోయాడు. ఇలా కాదు అని చెప్పి ములుగర్రలు తీసుకొచ్చి, కొరడాలు తీసుకొచ్చి, అంకుశాలు పట్టుకొచ్చి గుర్రాల్ని, ఒంటెల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని పొడిచి రెచ్చగొట్టి చాలా ఆవేశంతో ఇవన్నీ పరిగెత్తుతూ ఆయన శరీరం మీద తిరిగేటట్టుగా చేశారు. చేస్తే ఈ జంతువుల యొక్క సమూహములన్నీ కూడా ఒక్కసారి లేచి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి ఎక్కి పరిగెత్తాయి. అయినా సరే ఆయన మాత్రం లేవలేదు. అప్పుడు 1000 ఢంకాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద బంగారు స్తంభాలు పెట్టి ఈ 1000 ఢంకాలు కట్టారు. కట్టి ఏకకాలంలో 1000 ఢంకాలు మోగించారు. అయినా సరే ఆయన ఏమీ లేవలేదు. ఇంకా ఎలా లేపుతాం? వాళ్ళకి చాలా కోపం వచ్చింది, చాలా అసహ్యం వేసింది. ఇదేం పిచ్చి నిద్ర, చూడండి ఎంతకే లేపినా లేవలేదు అనుకోండి, ఏమిటో ముద్దు నిద్ర ఏమిటి అంటారు. ఆ ముద్దు నిద్ర ఏమిటి అన్నట్లే లేపమని రావణ ప్రభు అంటాడు. ఈయనేమో లేవడం. వాళ్ళకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే కొన్ని వేల మంది ఆయన తల వెనకాల నించున్నారు, కొన్ని వేల మంది 2 చెవుల కింద చేరారు. చేరి ఏకకాలంలో 1000000 మంది కలిసి జుత్తు పీకేశారు, 1000000 మంది కలిసి చెవులు కొరికేశారు. అయినా ఆయన కదలను కూడా కదలలేదు. ఎంత పిచ్చి నిద్రో, బ్రహ్మగారి శాపం అది. కాబట్టి అలా నిద్రపోతుంటాడు ఆయన, ఆయన్ని ఎందుకనాలి? కృతజ్ఞ అనో మాట

పరయే నమః అని. సూర్యోదయం అయిపోతోంది అని ఏ పని లేనట్టు పడుకోవడానికి సిద్ధపడి ఉలికిపాటుతో లేచి పూజామందిరంలోకి వెళ్లాలన్న ఉత్సాహం లేకుండా పడుకున్న వాళ్ళందరూ కుంభకర్ణులే. ఆయన్నే అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు లేవట్లేదు అన్న బాధతో కొన్ని వందల కడవల నీళ్లు పట్టుకొచ్చి ఆయన చెవుల్లో పోసేసారు. పోసేస్తే మంగళగిరి పానకాల స్వామి కడుపులోకి పానకం వెళ్ళిపోయినట్టు ఈ వందల కడవల నీళ్లన్నీ చక్కగా ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయాయి. తప్ప ఆయన మాత్రం లేవలేదు. ఇక ఏం చేస్తే లేస్తాడు? వాళ్ళకి అర్థం కాలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక్క పని చేద్దామనుకున్నారు. వారణానాం సహస్రంచ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమబుద్ధ్యత. ఒక్కసారి కొన్ని వేల ఏనుగుల్ని తీసుకొచ్చి అన్ని ఏనుగుల్ని ఆయన శరీరం మీదకి ఎక్కించేశారు. ఎక్కించేస్తే కాళ్ళ మీద, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద కొన్ని వేల ఏనుగులు ఎక్కాయి. ఎక్కి ఏనుగుల్ని తిప్పారు. ఏనుగు బరువు అంటే మాట్లాడండి, ఇన్ని వేల ఏనుగులు ఆయన శరీరం మీద పడతాయంటే పడుకుంటే ఇంకా ఎక్కడానికి ఇంకొక ప్రదేశం కూడా ఉంది వెనక వీపు. అవిని సాధారణంగా వీపెక్కరాన్ని ఎక్కించుకుంటారు తాతగారు మనవణ్ణి. ఎక్కించుకోవలసిన వీపు ఖాళీగానే ఉంది. బరువు పెట్టుకోకూడని గుండెల మీద, బరువు ఎక్కిస్తే గబుక్కుని ఉలికి పడేటటువంటి కడుపు మీద, తొడల మీద, కాళ్ళ మీద ఇన్ని వేల ఏనుగులు తిరుగుతున్నాయి. నిలబెట్టడం కాదేదోను, అవి తిరుగుతున్నాయి అంటే ఇంకా ఎక్కుతాయి, చోటుంది. ఇక వాళ్ళు ఊరుకున్నారు ఇవి తిరిగితే లేస్తాడేమో అని. ఇన్ని వేల ఏనుగులు శరీరం మీద తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి కొంచెం తెలివి వచ్చినట్లయింది. ఆయనకి తెలివి వస్తే వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? తినేస్తాడు ఎదురుగుండా ఇది కనపడితే. అప్పుడు ఆయనకి ఉన్న బాధ ఏమిటంటే వానరుల, రాక్షసుల అవి చూడడం. మొహం కడుక్కోక్కర్లేదు, బెడ్ కాఫీ తాగేయచ్చు అంటే కుంభకర్ణుడి లక్షణం ఉంది అని గుర్తు కదండి. అందుకని ఆయన ఎదురుగుండా ఏం కనపడితే దాన్నే నోట్లో పడేసుకుంటాడు. వండక్కర్లేదు, అదేం పచనం చేయక్కర్లేదు, అది పరిగెడుతున్నా, బతికున్నా, ఎలా ఉన్నా తీసి నోట్లో పడేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భయం వేసింది, లేస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళందరూ పారిపోయారు గదిలో వచ్చి. కానీ లేచాడో ఆకలి, కడుపు నిండిందో నిద్ర. లేరని మీరు అనుకుంటున్నారా కుంభకర్ణుడి అంశం వాళ్ళు? చాలామంది ఉన్నారు, నాకు తెలిసిందని ఒక ఆయన ఉన్నాడు, నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి తలకి కట్టు కొట్టుకుని కనపడ్డాను. ఏమన్నా అలా ఉన్నారేమో అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఏమి లేదండి, మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో పొలం ఉంది, అక్కడికి వెళ్ళి బాగా ముంజికాయలు తినేసాను కోటేశ్వరారు, ఆ తీసి రైతు ఇచ్చాడు, చాలా ముంజికాయలు తినేసి సాయంకాలం వీడ పడుకుని నిద్రపోయానండి. నిద్రపోతే మర్నాటి సాయంకాలం ఓ తాటిపండు తల మీద పడిందండి, అప్పుడు లేచాను, దెబ్బ తగిలితే కట్టు కట్టారన్నాడు. నేను తెల్లబోయాను, అదే ముందు రోజు సాయంకాలం పడుకోవడం అసుర సంధ్య, అలా ఉత్తర సంధ్యలో పడుకోకూడదు కదా అన్నాను.

0: ఏర్పాటు. ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృత్తాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచినీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
2: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కరికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతిపెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా

0: మట్టి మూతలు పెట్టాలి.
1: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం, సరిగా?
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ ని మేము స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది, కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
1: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు, అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు జబ్బులు తేలిగ్గా సోకుతాయి, వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గరలో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి, దిగుబడి కూడా పెరిగింది, సంతోషంగా ఉంది.
2: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
0: మట్టి కుండలు దొరకకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను, దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
0: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని 1000 సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్ళుల్లో దీన్ని చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్ట్ల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు. కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు మరియు నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పాలపళ్ళు ఊడిపోవడం 6 ఏళ్ళ నుంచే మొదలవుతుంది. అన్ని పాలపళ్ళు ఒకేసారి ఊడి శాశ్వత దంతాలు రావు. పాలపళ్ళు 20 మాత్రమే ఉంటాయి. వాటి స్థానంలో వచ్చే శాశ్వత దంతాలు 32 ఉండాలన్నమాట. దవడ ఎముక ఎదుగుదల వల్ల అన్ని పళ్ళు నోటిలో క్రమ పద్ధతిలో అమరడం సాధ్యమవుతుంది. పాలపళ్ళు ఊడిన 6 నెలల్లోపు శాశ్వత దంతాలు వస్తాయి. మనిషి జీవితకాలంలో అత్యధికంగా దంత సమస్యలు వచ్చేది 6 నుంచి 13 సంవత్సరాల్లోపే. సంక్లిష్టమైన ఈ దంత సమస్యల పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు పాలపళ్ళు సరైన వయసులో ఊడిపోకుంటే శాశ్వత దంతాలు వాటికి ముందో వెనుకో మొలిచేస్తాయి. అందుకే చాలా మంది పిల్లల్లో 2 వరుసల్లో పళ్ళుండటం చూస్తూ ఉంటాం. నోటి నిండా పళ్ళున్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఇదే తర్వాతి రోజుల్లో ఎగుడో దిగుడు పళ్ళకు కారణమవుతాయి. కొన్నిసార్లు శాశ్వత దంతాలు దవడ ఎముకల్లోకి చొచ్చుకుపోవడమో లేదా దవడలో ఇరుక్కుపోవడమో జరగడం వల్ల సరిగ్గా కనిపించవు కూడా. వీటిని సరైన సమయంలో గుర్తించాలి. అలాగే పళ్ళు పుచ్చిపోయి లేదా దెబ్బలు తగలడం వల్ల పళ్ళు తొలి దశగా ఊడిపోతే అది మరో సమస్యకు దారితీస్తుందండి. అప్పుడే మొలిచిన పళ్ళు చిన్న వయసులో పెద్దగా కనిపించడం సహజమే. ఒక్కోసారి నోటిలో మొలిచిన పంటి సైజు ఎప్పటికీ అలాగే ఉంటుంది. పళ్ళ మధ్య సందులు కొంతకాలానికి పూడుకుపోతాయి. అయితే పిల్లలను ఎప్పటికప్పుడు దంత వైద్యుని వద్దకు తీసుకెళ్లడం మూలంగా డాక్టర్ సులభంగా పరిష్కారం సూచించగలుగుతారు. పాలపళ్ళు ఊడి శాశ్వత దంతాలు వస్తున్న సమయంలో కొంత అసౌకర్యం నొప్పి ఉండొచ్చు. డాక్టర్కి చూపించి తగిన చికిత్స చేయించుకోండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. క్రంచెస్ వ్యాయామాలు చేసిన కడుపు నిండా తినాలి తప్ప పొట్ట మాత్రం మార్చుకోకూడదండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతుంది. దానివల్ల మనం తిన్నదంతా చక్కగా జీర్ణమై శరీరంలో క్యాలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసినప్పుడైనా సరే ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి. సంగీతం వింటూ చేసే వ్యాయామం ఎక్కువ ఫలితాన్నిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. నిజమే అండి, సంగీతం వింటూ చేయడం వల్ల వ్యాయామంతో త్వరగా విసుకురాదు, వ్యాయామ ఫలితాలు పెద్దగా కష్టం లేకుండానే అందుతాయి. ముందు స్ట్రెచ్చింగ్లు చేసి అప్పుడు వ్యాయామం చేయాలనుకుంటారు చాలా మంది. నిజమే, కానీ స్ట్రెచ్చింగ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదు. అలా చేస్తే కండరాలు పట్టేస్తుంటాయి. వార్మప్ మరియు స్ట్రెచ్చింగ్ రెండు వేర్వేరు వ్యాయామాలు. వార్మప్లని నిపుణుల ఆధ్వర్యంలో నేర్చుకుని అప్పుడు సొంతంగా చేయండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: గత 19వ సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఒత్తిడి వల్ల కంగారు, ఆందోళన, తలనొప్పి వంటివే కాదు, జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయి. బరువు నియంత్రణలో ఉండదు, దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు తప్పకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి. మొదట ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఒక చోట రాసుకోవాలి, వాటిని ఒక క్రమబద్ధంలో తగ్గించుకుంటూ రావాలి. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు మనం ఆరోగ్యంతో ఉండాలి కదండి. అంటే మానసికంగా, శారీరకంగా. అందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ధ్యానం ఎలాంటి ఒత్తిడినైనా తగ్గిస్తుంది. రోజులో కనీసం 10 నిమిషాలైనా ఇందుకోసం కేటాయించండి. మీరు తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంచుతుంది. దాంతో మీకు ఎదురయ్యే ఏ రకమైన ఒత్తిడినైనా సరే సమర్థంగా ఎదుర్కోగలరు. కలతలు లేని నిద్ర మీ శరీరానికి మరియు మెదడుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనసుకి హాయి అనిపిస్తుంది. అందుకే బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా హాయిగా నిద్రపోయేలా చూసుకోండి. మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు ఉంటాయి. కాబట్టి అన్ని వేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే సరదాగా మాట్లాడేవారితో గడిపినా కూడా ప్రయోజనం ఉంటుంది. తోట పని చేయడం లేదా మొక్కల మధ్య గడపడం వల్ల కూడా ఒత్తిడి సులువుగా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: మగువుల మణిహారం మహిళ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 వరకు మన రెడీ విష్ణు 90.4 లో.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

కణత్యాగీ కుతోధనం. క్షణక్షణం విద్యను, కణకణము ధనమును సంపాదించాలి. ఒక్క క్షణమైనా వ్యర్థపుచ్చిన విద్య ఎక్కడిది? కణమునైనను విడిచినచో ధనము ఎట్లు ప్రోగగును?

లాలించడం వల్ల అనేక దోషాలు, శిక్షించడం వల్ల అనేక సుగుణాలు కలుగుతాయి. కావున కుమారుణ్ణి శిష్యుని వలె శిక్షించుచుండవల్లే కాని గారాభము చేయకూడదు.

అభ్యాసం వల్ల విద్యలు, కర్మను బట్టి బుద్ధి, యత్నమును అనుసరించి ధనము, భాగ్యము వల్ల ఫలితము లోకమున కలుగుతూ ఉంటాయి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.
3: యస్య విద్యాం ప్రయచ్ఛతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృత.
2: కన్న తండ్రి ఉపనయనము చేసినవాడు, విద్య గరిపినవాడు, అన్నము పెట్టిన అతడు, భయాన్ని తెలిపినవాడు, ఈ ఐదుగురును తండ్రులు అని చెప్పబడుతూ ఉంటారు.

10 మంది ఉపాధ్యాయులు కంటే ఆచార్యుడు అధిక గౌరవార్హుడు. 100 ఆచార్యుల కంటే తండ్రి, తండ్రి కంటే 20 రెట్లు తల్లిని పూజనీయులు.

వసంత ఋతువే చెట్లకు యవ్వనమిస్తుంది, పురుషులకు ధనమే యవ్వనం, స్త్రీలకు సౌభాగ్యమే యవ్వనదాయకం, పండుగలకు విజయే యవ్వన శోభను కలిగిస్తుంది కదా. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని భావాలను తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: నీ ఎర్రని పెదవులు చూస్తే నాలో ఏదో కలవరమే రేగే, ఎందుకలా అది నడుమా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: భాయ్యో ఔర్ బెహనో, సత్ శ్రీ అకాల్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

నమస్కారం. రేడియో 90.4 మెగాహెర్ట్జ్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం భూభాగం జలభాగం వింటారు.

0: భూమి గోళాకారముగా ఉండును. భూమి భూమి భూమి గోళాకారముగా ఉండును. భూమి గోళాకారముగా ఉండును.
1: ఏంటండి అబ్బాయి గారు మా జోరుగా చదివేస్తున్నారు.
0: పరీక్షలు వస్తున్నాయిగా, అవి అయ్యే వరకు ఇక చదువే చదువు. నీ పని హాయ్, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, చదువుకోనక్కర్లేదు, పరీక్షలుండవు.
1: ఊరుకోండి, లచ్చరంగా చదువుకోక ఈసారి పరీక్షల్లో ఫస్ట్ మార్కు మీకే రావాలా? చదవండి చదవండి చదవండి.
0: భూమి గోళాకారంగా ఉండును, భూమి గోళాకారంగా ఉండును, భూమి గోళాకారం.
1: అబ్బాయి గారు అబ్బాయి గారు, గోళాకారం అంటే ఏంటండి?
0: గోళాకారం అంటే గుండ్రంగా ఉండటం, అంటే బంతిలాగా అన్నమాట.
1: ఆహా, అంటే పుచ్చకాయలాగా అన్నమాట.
2: అంతేకాదు, ఆపిల్ కాయలాగా, జామకాయలాగా కూడా.
1: బాలే చెప్పారండి అమ్మాయి గారు.
2: ఏంటి వెంకటేశు, మొద్దబ్బాయి కోతలుగా వస్తున్నాడు, ఏం చెప్తున్నాడేంటి?
1: ఏం లేదమ్మాయి గారు, భూమి గుండ్రంగా బంతిలాగా ఉంటది అని చెప్తున్నారు.
0: ఏయ్ రాణి, ఇంకోసారి నన్ను మొద్దబ్బాయి అన్నావంటే చూసుకో.
2: అయితే నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా?
1: అడగండి అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పేస్తారు.
2: ఆ మాట వాణ్ణి చెప్పమని వెంకటేశు.
1: చెప్పండి అబ్బాయి గారు, ఆలోచిస్తారైతే.
0: ఏం ప్రశ్న అడుగుతుందో ఏమిటో.
1: అట్ట భయపడతారేటండి, తెలిస్తే చెప్తాం, తెలకపోతే చెప్పమంటాం, అంతే కదండి. మీరు అడగండి అమ్మాయి గారు, అడగండి అడగండి అడగండి.
2: మన భూగోళంలో భూభాగం ఎక్కువగా ఉందా, జలభాగం ఎక్కువగా ఉందా?
0: ఓస్ ఇంతేనా, భూభాగమే ఎక్కువగా ఉంది.
2: వేసావు, పప్పులో కాలేసావు.
0: ఎందుకమ్మా, నేనేం తప్పు కాదు. భూమి మీద ఎన్ని దేశాలున్నాయి, ఆ దేశాల్లో ఎన్ని ఊళ్ళున్నాయి.
1: అంతేకాదు అబ్బాయి గారు, ఇంకా అడవులున్నాయి, కొండలున్నాయి, ఎడార్లున్నాయి, ఇవన్నీ లెక్కేసుకుంటే అమ్మో భూభాగం ఎక్కువ అండి. అబ్బాయి గారు చెప్పింది రైటే, నేను అబ్బాయి గారి పార్టీనేనండి, అబ్బాయి గారి పార్టీ.
2: మీ ఇద్దరికి అస్సలు బుర్రలేదు, గ్లోబ్ని ఎప్పుడైనా శ్రద్ధగా చూసారా?
1: గోబా అమ్మాయి గారు, గ్లోబ్ అంటే ఏందండి, ఎట్లా ఉంటుంది అది?
0: గుండ్రంగా, ఇందాక నేను చెప్పినట్లు బంతిలాగా ఉంటుంది. మా ఇంట్లో ఉందిగా, తెచ్చి చూపిస్తానుండు.
2: మనం నివసిస్తున్న భూమికి నమూనానే గ్లోబ్. గ్లోబ్ని శ్రద్ధగా చూస్తే భూగోళం గురించిన విశేషాలు మనకి బోలెడు తెలుస్తాయి.
1: అట్టగా
0: ఇదిగో వెంకటేశు, ఇదే గ్లోబ్ అంటే.
1: ఇదే నిజమేనండి, మీరు చెప్పినట్టుగా నిజంగా బంతిలాగానే ఉందండి ఇదే.
2: ఇదిగో ఇది చూడండి, ఈ గ్లోబ్లో నీలం రంగులో ఉన్నదంతా జలభాగము, మిగిలింది భూభాగం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏ భాగం ఎక్కువగా ఉంది, భూభాగమా జలభాగమా?
1: అబ్బాయి గారు, జలభాగమే ఎక్కువ ఉన్నట్టుందండి.
0: అవును రాణి, నువ్వు చెప్పినట్లు భూభాగం కన్నా జలభాగమే అధికంగా ఉంది.
2: ఏం వెంకటేశు, నువ్వు కూడా ఒప్పుకుంటావా?
1: ఇక్కడ కళ్ళకి కట్టినట్టు కనబడుతుంటే ఒప్పుకోకుండా ఎట్టగుంటాను అమ్మాయి గారు. ఈ భూగోళం మీద భూభాగం కంటే జలభాగమే ఎక్కువగా ఉంది అంతే.
2: అంతే అంటే ఎలా, ఇంకా చాలా ఉంది.
0: నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసులే. ఈ భూమిని చాలా భాగాలుగా విభజించారు, అందులో చాలా దేశాలున్నాయి, ఆ దేశాల్లో చాలా నగరాలున్నాయి, పట్టణాలున్నాయి, పల్లెటూర్లున్నాయి.
2: అబ్బబ్బబ్బా, ఆపుతావా లేదా?
1: ఏంటమ్మాయి గారు, అబ్బాయి గారు చక్కగా చెప్తుంటే అట్ట కోపడతారు ఎందుకండి?
2: నువ్వు ఊరుకో వెంకటేశు, వీడికి అన్ని విషయాల్లోనూ తొందరే, నన్ను చెప్పనిస్తాడేమో చూడు.
0: అమ్మా తల్లి, నీకే తెలుసు, మాకేం తెలీదు, చెప్పమ్మా వింటాను. వెంకటేశు, చేతులు కట్టుకుని బుద్ధిగా విను, మళ్ళీ రాణిగారికి కోపం వస్తుంది.

0: భూమిని ఏడు భాగాలుగా విభజించారు. వీటిని ఖండాలంటారు. ఈ ఏడు ఖండాలకి ఏడు పేర్లున్నాయి.
1: ఏంది, భూమిని ఏడు ఖండాలుగా విభజించి వాటికి మళ్ళీ పేర్లు కూడా ఇట్టారా? భలేగుందే. ఆ పేర్లేంటో కాస్త చెప్పండి.
0: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండాలు.
2: ఓహో, ఇవేనా? నేను ఇంకా ఏంటో అనుకున్నాను. ఈ పేర్లన్నీ నేను ఇంతకు ముందే వినాలే.
0: అయితే చెప్పు చూద్దాం.
2: విన్నానన్నాను కానీ నేర్చుకున్నానన్నానా ఏంటి?
1: అమ్మాయి గారు ఇంకోసారి చెప్పండి, గుర్తు పెట్టుకుంటాం.
0: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండాలు.
1: ఆసియా, ఆఫ్రికా,
2: ఆస్ట్రేలియా, ఐరోపా, ఐరోపా,
0: ఉత్తర
2: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా,
1: అంటార్కిటికా.
2: అంటార్కిటికా కాదు, అంటార్కిటికా.
1: ఏమోలేండి అబ్బాయి గారు, అట్టడి పేర్లన్నీ నాకు నోరు తిరగవుగా.
3: మరి ఈ ఏడు ఖండాల్లో అతి పెద్ద ఖండం? అగగు, అతి పెద్ద ఖండం ఏదో మేమే చెప్తాం.
4: అబ్బాయి గారు మీకు తెలుసా?
2: నాకు తెలీదు కానీ ఇదిగో ఈ గ్లోబ్ లో చూస్తే తెలుస్తుందిగా.
1: భలే ఐడియా ఇచ్చారండి.
0: ఏంటి గుసగుసలు?
2: ఉండు, చెప్పేస్తా ఉండు. ఆసియా ఆఫ్రికా కన్నా పెద్దదిగానే ఉంది. ఆస్ట్రేలియా కన్నా కూడా ఆసియా పెద్దదిగానే ఉంది. తెలిసిపోయింది. ఖండాలన్నింటిలోకి ఆసియా ఖండం పెద్దది.
1: భలే, ఖండాలన్నింటిలోకి ఆస్ట్రేలియా ఖండం చిన్నది.
0: గ్లోబ్ లో చూసి చెప్పారు. నేను ఒప్పుకోను.
1: ఎలాగైతే నేను చెప్పాం కదా
2: వెంకటేశు, ఆస్ట్రేలియా ఖండం చిన్నదని నువ్వెలా చెప్పగలిగావు?
1: ఏముందండి అబ్బాయి గారు, మీరు ఆ బంతిని అదేనండి గ్లోబ్లో పెద్ద ఖండం ఏదో చూస్తా ఉంటే నేను ఇటు పక్క నుంచి చిన్న ఖండం ఏదో చూసా అంతే.
2: రాణి, ఖండాలన్నింట్లోకి ఆసియా ఖండం పెద్దది, ఆస్ట్రేలియా ఖండం చిన్నది. చూసుకో, చెప్పేశాం.
0: పెద్ద గొప్పే చూసి చెప్పి ఫోజులు కొడుతున్నారు. మరి అయితే మన దేశం ఏ ఖండంలో ఉందో చెప్పుకోండి చూద్దాం.
2: ఓస్, అంతేనా? మన దేశం ఆసియా ఖండంలో ఉంది.
1: అబ్బాయి గారు ఈ గ్లోబ్ చూడండి, మీరు చెప్పినట్టుగానే ఒక్కో ఖండంలో చాలా దేశాలు ఉన్నాయండి. అంటే కొన్ని దేశాలను కలిపి ఖండాలుగా విభజించారనే కదా అర్థం. అమ్మాయి గారు, ఇందాక మీరు అబ్బాయి గారిని చెప్పనీయకుండా అనవసరంగా కోపడ్డారండి.
2: నాకు తొందర అంటుంది కానీ అన్ని విషయాల్లో నాకన్నా తనకే తొందర ఎక్కువ. ఊరికే ఫోజులు మాత్రం కొడుతుంది.
0: ఇదిగో ఛాన్స్ దొరికింది కదా అని దంచుకోకు. జలభాగాన్ని ఎలా విభజించారో చెప్పు చూద్దాం.
2: వెంకటేశు, సముద్రాలు, నదులు, సరస్సులు,
1: చెరువులు, కాలువలు మొత్తం అన్నీ కలిసి 5 అండి. జలభాగాన్ని 5 భాగాలుగా విభజించేశారు. చెప్పిండి అబ్బాయి గారు, ఆలోచిస్తారేంటి?
2: జలభాగాలన్నింటినీ కలిపి 5 భాగాలుగా విభజించారు.
0: అమ్మో, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పేశారు?
2: మరి మేమంటే ఏమనుకున్నావు?
1: ఇదో పెద్ద ఇష్టం ఏంటండి చెప్పలేకపోవటానికి? నదులు, సముద్రాలు, సరస్సులు,
2: చెరువులు, కాలువలు,
1: 5 సరిపోయినాయి కదండి.
0: 5 అన్నమాట కరెక్టే కానీ
2: ఇంకా కానీ ఏంటి?
0: ఈ నదులు, చెరువులు వగేరాల్లోని నీళ్లన్నీ వేటిలో కలుస్తాయి?
2: సముద్రాల్లోనే కదూ.
0: అందుకని జలభాగాన్నంతటిని 5 మహాసముద్రాలుగా విభజించారు.
2: ఆ 5 మహాసముద్రాల్లో ఒక సముద్రం పేరు హిందూ మహాసముద్రం.
1: మరి మిగిలిన 4 సముద్రాల పేర్లేంటి?
0: పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం.
1: పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్.
2: అట్లాంటిక్ కాదు, అట్లాంటిక్ మహాసముద్రం. చూడు, ఇప్పుడు నేను 5 మహాసముద్రాల పేర్లు చెప్తాను. 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, మూడు హిందూ మహాసముద్రం, నాలుగు ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ తర్వాత ఐదోది అంటార్కిటికా మహాసముద్రం.
1: మరి అయితే సముద్రాలన్నిటిలోకి పెద్ద సముద్రం ఏదో చిన్న సముద్రం ఏదో కూడా చెప్పేసేయండి అబ్బాయి గారు.
2: ఏమో వెంకటేశు, అది రాణిని అడగాల్సిందే.

0: సముద్రమా?
1: అరేబియా సముద్రం.
0: చంపావు పో, నిన్ను మొద్దబ్బాయి అని ఊరికే అనలేదు. లేదు గీయలేదు, కానీ నేను చెప్పినవి 5 మహాసముద్రాలు. ఈ ప్రపంచంలో అవి కాకుండా ఇంకా చాలా చిన్న చిన్న సముద్రాలు కూడా ఉన్నాయి.
2: చిన్న సముద్రాలా?
0: అరేబియా సముద్రము, ఎర్ర సముద్రము, నల్ల సముద్రము, మధ్యధరా సముద్రము, ఇలాంటి సముద్రాలు ఇంకా ఉన్నాయి.
2: అసలు సంగతి అదండి అబ్బాయి గారు,
1: భూమిని విభజించారు 2 భాగాలుగా.
2: ఒకటేమో భూభాగం, ఇంకోటేమో జలభాగం.
0: భూభాగాన్ని చేశారండి మళ్ళీ 7 ఖండాలుగా.
1: ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.
0: మరి జలభాగం మాటేంటి?
2: దాన్ని విభజించేశారండి 5 మహాసముద్రాలుగా.
1: పసిఫిక్, అట్లాంటిక్, హిందూ,
0: ఆర్కిటిక్, అంటార్కిటిక్.
2: భలే భలే భలే భలే.
1: ఖండాలన్నింటిలోకి పెద్దది ఆసియా,
0: చిన్నదేమో
1: ఆస్ట్రేలియా.
2: మరి సముద్రాల్లోనూ?
1: సముద్రాలన్నింటిలోకి పెద్దది పసిఫిక్ మహాసముద్రం,
0: చిన్నది
1: ఆర్కిటిక్ మహాసముద్రం.
2: అన్ని బాగానే ఉన్నాయి కానండి, ఒక్క ఎసే మర్చిపోయామండి.
1: ఏంటది?
2: ఈ భూ ప్రపంచంలో భూభాగం కన్నా జలభాగమే పెద్దది కదండి, మరి ఆ ఇసయం కూడా మనం మర్చిపోకుండా చెప్పుకోవాలి కదండి.
0: చెప్పుకోవాలి కదా మరి.
3: మరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం భూభాగం జలభాగం విన్నారు కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞాన పాఠం నేల తల్లి గోడు పాఠం వింటారు.
4: అదరా శివ, నీకు చెప్పినట్టు మొక్కలు తెచ్చాను, వీటిని వెంటనే పాతేయాలి. ఇదిగో కొబ్బరి మొక్క, ఇది మాడి మొక్క.
5: ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా?
4: నర్సరీలో నాకు తెలిసిన అంకుల కాయనిచ్చారురా.
5: ఒరేయ్, నాకు కూడా మొక్కలు ఇప్పిస్తావా?
4: ఇప్పిస్తానురా, ముందు వీటిని మా ఇంటి పెరట్లో పాతాలి.
5: ఇంకా ఆలస్యం ఎందుకు? గుణపంతో తవ్వి గోతులు తీసి వెంటనే పాతేద్దాం. ఇదిగో ఇక్కడ కొబ్బరి మొక్కను నాటుదాం.
4: అలాగేరా.
5: అమ్మయ్యా, ఈ గోతులో ఈజీగా కొబ్బరి మొక్కను నాటొచ్చురా. జాగ్రత్తగా మొక్కను ఇందులోకి దింపు.
4: దింపానురా, మట్టి కూడా కప్పేస్తున్నా.
5: ఇప్పుడు కాసి నీళ్లు పోయి.
4: అరే శివ, ఈ పక్కగా ఈ మాడి మొక్కను నాటుదాంరా. నువ్వు మొక్కను పట్టుకో, నేను మట్టి తవ్వుతాను.
5: చాలురా, అంత గోయి చాలు. ఇదిగో మొక్క జాగ్రత్త, మట్టి పోసి కప్పేసి మెల్లగా చేతులతో మర్దనాలా చేయి గట్టిగా మొక్క ఉండటానికి. ఇవిగో నీళ్లు పోస్తున్నా.
4: అబ్బా, చూడ్డానికే ఎంత ముచ్చటగా ఉన్నాయిరా ఈ మొక్కలు.
5: అవునరా, ఈ చిన్ని మొక్కలే పెరిగి వృక్షాలుగా మారి ఇచ్చే ఫలాలు ఇంకా బాగుంటాయి.
4: అరే అదేమిట్రా, మొక్కల చాటు నుండి మెరుపులా మొదలయ్యి ఏదో కాంతి దగ్గరగా వస్తున్నట్టుంది.
5: అరే ఎవరు? ఎవరో మనిషి ఆకారంలో లేరు.
4: ఒరేయ్, ఒకవైపు కాంతితో మెరిసిపోతున్నా, మరోవైపు భయపట్టే చీకట్లో ఉంది ఏంట్రా.
5: అమ్మో భయంకరంగా ఉంది.
4: స్త్రీ ఆకారంలో లేదు.
5: అవునరా హరి, పెద్దమ్మలా అనిపిస్తోంది. ఇంతకీ ఎవరై ఉంటారు?
6: బాలలు, కృతజ్ఞతలు.
4: కృతజ్ఞతలా? అసలు ఎవరు మీరు?
5: ఎవరైనా మనకన్నా వయసులో పెద్దవారిలా ఉన్నారు, పెద్దలను గౌరవించవలను అని చెప్పలేదు. నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
6: మీ ఇద్దరికీ నా హృదయపూర్వక ఆశీర్వచనాలు బాబు.
5: ఇంతకీ ఎవరండి తమరు?
6: నేనా? నేను మీ అందరి బరువు మోస్తున్న దానిని, భూదేవిని బాబు.
4: భూదేవా?
5: ఎందుకు తల్లి అంత విచారంగా ఉన్నావు?
4: మాకెందుకు కృతజ్ఞతలు చెప్పినట్టు?
6: మీరు ముచ్చటగా మొక్కలు పాతటం నాకు ఊరట కలిగించింది బాలలు, అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పాను.
5: మరి బాధలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారెందుకు?
6: శరీరం మీద ఈ మానవులు చేస్తున్న గాయాలకి తట్టుకోలేకపోతున్నాను, అందుకే విచారంలో మునిగిపోయాను.
4: శరీరం మీద గాయాలా? ఏమిటి తల్లి మీరనేది?
6: అవును బాబు, మీకు శ్వాసావయవాలు ఏమిటి?
5: ఊపిరితిత్తులు.
6: అలాగే నాకు పచ్చని చెట్లు ఊపిరితిత్తులు అన్నమాట. ఆ పచ్చని చెట్లని రోజు రోజుకి నరుక్కుంటూ పోతూ ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు.
5: అలాగా

0: అవును, మానవుడు అనునిత్యం చేస్తున్న అనేక పనుల వల్ల భూవాతావరణం రోజురోజుకి కాలుష్యం అయిపోతుంది. కాలుష్యం నా సంతతి అయిన అనేక జీవరాశులపై చెడు ప్రభావం చూపెడుతోంది.
1: చెడు ప్రభావమా?
0: అవును బాబు, ఆ చెడు ప్రభావం జీవరాశుల మనుగడకే కాక నా మనుగడకి కూడా అవరోధమవుతోంది.
2: అసలు నా సరిగ్గా తెలియక అడుగుతాను, నీ మనుగడకే ప్రమాదం ఏర్పరుస్తున్న విషయాలు ఏమిటి?
1: మా కాస్త వివరంగా చెప్పరు?
0: చెప్తాను బాబు, చెప్తాను. నా ఉనికిని కాపాడే బాధ్యత భావి పౌరులైన మీ అందరి మీద ఉంది. అందుకే తప్పక చెప్తాను.
1: చెప్పే ముందు ఒక్క మనవి భూదేవి.
0: ఏమిటి బాబు అది?
1: ఎక్కడ ఏ విషయం అర్థం కాకపోయినా వెంటనే అడిగేస్తాం, మీరు ఒకటికి రెండుసార్లు చెప్పాలి.
0: అలాగే బాబు. నా ఉనికికే ప్రమాదం ఏర్పడిన తరుణంలో నా గోడును మీకు వివరంగా చెప్తాను.
2: సరే, ఇక చెప్పండి భూదేవి.
0: భూమి ఏర్పడిన కొత్తలో భూమి మీద వాతావరణమే లేదు.
1: వాతావరణం లేదంటే గాలి నీరు లేనట్టేగా.
0: చక్కగా చెప్పావు. భూమిపై ఉన్న అగ్నిపర్వతాలు పేలటం వల్ల భూమి మీద నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ మొదలైన వాయువులు ఏర్పడ్డాయి.
2: ఏ ఏ వాయువులు ఏర్పడ్డాయో మరోసారి చెప్పరు.
0: కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్.
1: మరి మనకు అవసరమైన ఆక్సిజన్ విషయం ఏమిటి?
0: ఆక్సిజన్ మనకు నీరు ఏర్పడిన తర్వాత నీరు విచ్ఛిన్నం చెంది ఏర్పడింది.
2: ఓహో, నీరు విచ్ఛిన్నం చెందడం వల్ల ఆక్సిజన్ ఏర్పడింది అన్నమాట.
0: అవును, ఆక్సిజన్లో కొంత భాగం ఓజోన్గా మారి ఒక పొరగా ఏర్పడి భూమిని, అంటే నన్ను రక్షిస్తోంది అన్నమాట.
1: ఓజోన్ పొర?
0: ఓజోన్ పొరే. దానిని గురించి వివరంగా తర్వాత చెప్తాను. అనుకూల వాతావరణం ఉండటంతో మొదట చిన్న చిన్న జీవులు నీటిలో పుట్టాయి. కాలక్రమేణా వాటి నుండి వృక్షాలు, జంతువులు, ఆ తర్వాత కాలంలో మానవులు కూడా ఉద్భవించారు.
2: అలాగా
0: మానవుడు ఆవిర్భవించింది మొదలు జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి వీలుగా తన పరిసరాల్ని ఉపయోగించుకుంటున్నాడు. విజ్ఞాన శాస్త్రం విపరీతంగా అభివృద్ధి చెందటం వల్ల, పారిశ్రామిక విప్లవం వల్ల పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయర్రా.
1: రోజురోజుకి బోలెడు మార్పులు వస్తున్నాయి.
0: ఆ బోలెడు మార్పుల వల్ల కొత్త సమస్యలు కూడా వచ్చాయి.
2: ఏమిటవి?
0: మానవుడు తన సంతతిని విపరీతంగా పెంచుకుంటున్నాడు.
1: దానివల్ల నష్టం ఉందా?
0: అసలు నష్టం వల్ల మానవ సంతతి మరీ ఎక్కువగా పెరిగిపోవడం వల్లే వచ్చింది. మానవ సంతతి అత్యధికంగా పెరగటం వల్ల వారి వారి అవసరాలకై సహజ వనరుల్ని విచక్షణారహితంగా వాడుకుంటున్నందువల్ల ప్రకృతి సమతుల్యత భంగపడి పర్యావరణ క్షీణత ప్రారంభమైంది.
2: పర్యావరణ క్షీణతని గుర్తించడం ఎలాగా?
0: గుర్తుపట్టకుండా చుట్టూ ఉన్న వాతావరణం మారిపోవడమే పర్యావరణ క్షీణతకి నిదర్శనం.
1: ఇంకా బాగా అర్థమయ్యేటట్లు చెప్పండి.
0: మన చుట్టూ ఉండే అనేకానేక చెట్లు నశించిపోవడం, జంతుజాలాలు అంతరించిపోవడం పర్యావరణ క్షీణతకు నిదర్శనాలు.
2: అవునవును, ఆ మధ్య ఒకటి రెండు చెట్లు నరకడం నేను కళ్ళారా చూశాను.
0: నిత్యం అలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నెన్నో జరుగుతున్నాయి. వాటిని నరుక్కుంటూ పోతూ మనుగడకు ఆధారమైన నన్ను, అంటే భూమిని బలి చేస్తున్నారు.
1: ఇందాక బాధ గాయం అన్నారు, అవేమిటి?
0: మానవుడు భూమికి చేసే గాయాల్లో ఒకటి హరిత గృహ ప్రభావం.
2: హరిత గృహ ప్రభావమా?
0: అవును బాబు, హరిత గృహ ప్రభావమే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు.
1: గృహం అంటున్నారు అంటే అవి కూడా ఒక రకమైన ఇళ్ళ, వాటిని ఎలా నిర్మిస్తారు?
0: విత్తనాల నుండి మొక్కలు పెంచటానికి, అనుకూల వాతావరణాన్ని కల్పించటానికి హరిత గృహాల్ని నిర్మిస్తారు. విత్తనాలు మొలకెత్తడానికి తగిన ఉష్ణోగ్రతను కల్పిస్తూ ఉంటుంది ఈ గృహం. కానీ ఇప్పుడు మనం చేసే పనుల వల్ల భూమంతా హరిత గృహంలా మారిపోయి భూ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.
2: ఉష్ణోగ్రత పెరిగిపోతుందా? ఎందుకు పెరిగిపోతుంది?
0: సూర్యుని నుండి భూమికి చేరి మరలి వెళ్ళిపోయే సూర్యకిరణాలను అడ్డుకొని వేడిని పైకి పోనివ్వదు. అందువల్ల భూ ఉపరితలం వేడెక్కుతుంది, ఉష్ణోగ్రతలో కూడా మార్పు వస్తుంది.
1: ఉపరితలం వేడెక్కటం వల్ల ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందా?
0: అవును, ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా.
2: అసలు ఉష్ణోగ్రత పెరగడం వల్ల నష్టం ఏమిటి?
0: అలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచు కరిగిపోతుంది.
1: మంచు కరిగిపోయి
0: సముద్ర జలాల మట్టం పెరిగి కొన్ని దీవులు

0: తీర ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, హరిత గృహ ప్రభావం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది.
1: అమ్మో, కార్బన్ డైఆక్సైడ్ అంటే ప్రమాదకరమైన వాయువు కదూ, మరి దాన్ని తగ్గించే అవకాశం లేదా?
0: ఎందుకు లేదు, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గించాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి.
1: చెట్లను పెంచడం వల్ల అవి వాటికి అవసరమైన కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడమే కాకుండా మానవాళికి ప్రాణధారమైన ఆక్సిజన్ని వదులుతాయి కదండి.
0: కరెక్ట్గా చెప్పావు బాబు.
2: అవును, ఇందాక మీరు ఓజోన్ పొర అని చెప్పారు,
1: ఆ పొర క్షీణిస్తుందని కూడా చెప్పారు.
0: అవును, భూవాతావరణంలో 15 నుండి 50 కిలోమీటర్ల మధ్య ఓజోన్ అనే ఒక పొర వ్యాపించి ఉంది. నిజం చెప్పాలంటే ఓజోన్ ఒక అవాంఛనీయమైన కాలుష్య వాయువు.
2: అవాంఛనీయమైన కాలుష్య వాయువా?
3: అవాంఛనీయమైన వాయువే, అది మన కళ్ళను మండేటట్లు చేస్తుంది. దానివల్ల శ్వాసక్రియ కూడా కష్టతరం అవుతుంది.
1: మరి అలాంటప్పుడు అలాంటి ఓజోన్ పొర క్షీణించిపోతుందని బాధపడటం ఎందుకు?
0: నిజమే, కానీ ఓజోన్ పొర భూమిపై గొడుగులా ఉండి సూర్యు నుండి భూమికి వచ్చే అతి నీల లోహిత కిరణాలను అడ్డుకుని జీవుల్ని రక్షిస్తుంది.
2: సూర్యుని నుండి వచ్చే నీల లోహిత కిరణం?
0: నీల లోహిత కాదు, అతి నీల లోహిత కిరణాలు.
2: అతి నీల లోహిత కిరణాల వల్ల ప్రమాదం ఏదైనా ఉందా?
0: అవును, ఘోరమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఓజోన్ పొర మందం తగ్గిపోయి అతి నీల లోహిత కిరణాలు భూమికి చేరితే జలచరాలు ప్రతికూల ప్రభావానికి లోనవుతాయి.
1: జలచరాలు ప్రతికూల ప్రభావానికి గురవుతాయంటే ప్రజలకు ఏమీ కాదు కదా?
0: ఎందుకు కాదు, లక్షలాది మంది ప్రజలకు చర్మ క్యాన్సర్ వస్తుంది.
2: అమ్మో, చర్మ క్యాన్సరే? భయంకరమైన వ్యాధి కదూ.
0: పేరు వినగానే అంతలా భయపడుతున్నారంటే ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో మీకే తెలుసు. అలాంటి చర్మ క్యాన్సర్ రావడమే కాదు, శరీర రక్షణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది.
1: శరీర రక్షణ వ్యవస్థ దెబ్బతింటే మనిషి బ్రతికేదలా?
0: అదే కదా బాబు ఇప్పుడు బాధపడే విషయం.
2: అసలు ఓజోన్ పొర మందం ఎందుకు తగ్గుతోంది, అసలు కారణాలేంటి?
0: కొన్ని రకాల యంత్రాలు విడుదల చేసే వాయువులు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఓజోన్ పొర మందం తగ్గి చిల్లులు పడే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి.
2: మీరు చెప్పిన దాన్ని బట్టి ఓజోన్ పొర ఉండడమే మంచిది అనిపిస్తోంది.
0: అవును బాబు, గొడుగులా ఓజోన్ పొర ఉండటం మంచిదే. ఓ పక్క ఓజోన్ పొర తగ్గిపోయిందన్న బాధ, మరో పక్క ఆమ్లవర్షాల బెడద.
2: ఆమ్లవర్షాల అంటే?
0: అన్ని నీటి వనరులకు ఆధారం వర్షమే కదా.
1: అవును, వర్షమే.
0: వర్షపు నీటిని స్వచ్ఛమైన నీటిగా భావిస్తున్నారు. అయితే పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కురిసే నీరు స్వచ్ఛంగా ఉండటం లేదు. ఆ నీటిలో ఆమ్లతత్వం ఉంటుంది.
2: ఆమ్లతత్వం అంటే?
0: పరిశ్రమల నుండి వెలువడిన సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లంగాను నత్రికాంలంగాను ఏర్పడతాయి. ఈ రెండు వర్షపు నీటితో కలిసి వర్షంగా కురుస్తాయి. వీటికే ఆమ్ల వర్షాలు అని పేరు.
1: ఆమ్ల వర్షాల వల్ల ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా?
0: ఓ, ఎందుకు లేవు. ఆమ్ల వర్షాల వల్ల నేల స్వభావం మారిపోతుంది. సరస్సుల్లో చేపలు చచ్చిపోతాయి.
2: మరి పంటల మాట ఏంటి, పండుతాయా?
0: పంటలు సరిగా పండవు. అంతేకాదు, భవంతులు, విగ్రహాలు, ఆనకట్టలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందర్రా. ఓవైపు ఓజోన్ పొర కరిగిపోతుందన్న భయం, మరోవైపు ఆమ్లవర్షాల ప్రభావం, ఇంకోవైపు హరిత గృహ ప్రభావం, ఇవన్నీ కలిసి నా శరీరం మీద గాయాలు చేస్తున్నాయి. ఒక్కోసారి శ్వాస పీల్చడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది.
1: భూదేవి, మరి ఈ బాధల నుండి నేను రక్షించుకునే మార్గమే లేదా?
0: ఎందుకు లేదు బాబు, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీరు నా మాట వింటారన్న నమ్మకం నాకుంది.
2: మాటలు వినడమే కాదు, అమలు చేస్తాం కూడా.
0: మీరు మీ తోటి పిల్లల సహాయంతో మీ పాఠశాలల్లోనూ మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు పాతడమే కాక శ్రద్ధగా వాటిని పెంచడం వల్ల అవి క్రమేణా మహావృక్షాలుగా మారి నీడని ఫలాల్ని ఇవ్వటమే కాకుండా ప్రాణాధారమైన ఆక్సిజన్ను కూడా

0: అందిస్తాయి. ఇంకో పని కూడా చేస్తారా బాబు?
1: ఏమిటది?
0: మీ మిత్రుల సహాయంతో పర్యావరణ రక్షణ సంఘాన్ని స్థాపించి అనేక మొక్కలను నాటాలి.
1: అలాగే భూమాత, నీ బాధని వివరంగా చెప్పాక ఆలోచిస్తామా? ఖచ్చితంగా అమలు చేస్తాం. పర్యావరణ రక్షణలో మా వంతు కృషి చేస్తాం.
0: బాలలు, మరోసారి కృతజ్ఞతలరా.
2: ఒరేయ్, ఇప్పటిదాకా మనతో మాట్లాడి ఇంతలోనే ఏమైనట్టు?
1: అరే, ఏమైనట్టురా?
2: మనం ప్రత్యేకంగా ఓ ఆకారం కోసం ప్రయత్నిస్తున్నాము, కానీ మనని మోస్తున్న ఈ భూమాత అంతటా ఉంది.
1: పద
2: పద పద
3: మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం, భూభాగం, జలభాగం, అలానే నేల తల్లి గోడు గురించి విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु एफएम 90.4।
1: నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. ఈరోజు మన పర్యాటకంలో ఒక సుందరమైన ఐలాండ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. గోదావరి జిల్లాలోనే మనకి కాకినాడకు అతి సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్ అండి. హోప్ ఐలాండ్ అంటే మీరు చాలామందికి తెలియదు హోప్ ఐలాండ్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ స్పెషల్ ఏంటి, ఇవన్నీ తెలియదండి. అవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ ఎపిసోడ్లో వివరిస్తాను. కాకినాడకు అతి సమీపంలో ఉన్న ఈ హోప్ ఐలాండ్ మనం వెళితే అక్కడ ఎలా ఉంటుందంటే, సుందరమైన ప్రదేశం అండి ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటు చూసినా కానీ కనుచూపు మేరలో విశాలమైన సముద్ర తీరం, అలాగే అక్కడ కాలుష్యరహితమైన చల్లని గాలులు, ఎటువంటి రణగుణధ్వనులు ఉండవు, వాహన కాలుష్యం ఉండదు. ఎంత అందంగా ఉంటుందంటే

అందంగా ఎదిగిన సరుగుడు తోటల నడుమ నిశ్శబ్ద వాతావరణంలోకి ఒక్కసారిగా అడుగు పెడితే ఎలాంటి వారికైనా ఎలా ఉంటుంది? పట్టరాని ఆనందం వస్తుందండి. నిజంగా మన ఈ యాంత్రిక లోకం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడిగిన భావన కలుగు మనందు. నిజంగా ఆ ప్రాంతం అది మనకి గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్. దీన్ని కూడా మన తెలుగులో చెప్పాలంటే ఆశాద్వీపం. నైసర్గికంగా తాళరేవు మండలంలో ఉన్న ఈ హోప్ ఐలాండ్ కాకినాడ పట్టణాన్ని తుఫానుల బారి నుండి కాపాడే సహజ రక్షణ కవచంగా అందరూ అనుకుంటారు. చుట్టూ ఉంది ఉప్పునీరే, కానీ తాగునీరు లభించే ఈ దేవి నిజంగా ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గసేమండి. కాకినాడ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో 17 కిలోమీటర్ల పొడవు 2.5 కిలోమీటర్ల వెడల్పుతో ఒక నెలవంకల ఉంటుందండి ఈ ఆశాద్వీపాన్ని. ఈ ఆశాద్వీపాన్ని అభివృద్ధి చేస్తే మనం ఎక్కడో గోవా అనుకుంటాం. గోవా దాకా వెళ్లాల్సిన అవసరమే లేదండి. ఇది ఒక ఆంధ్ర గోవాగా ప్రసిద్ధి చెందటం ఖాయం. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక రంగంపై బాగా దృష్టి పెట్టిన దృష్ట్యా మనకి దీన్ని అభివృద్ధి చేస్తే గోవాలకు బ్యాంకాక్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆంధ్ర గోవాగా ప్రఖ్యాతి చెందుతుంది. గోదావరికి సంబంధించే వరదల సమయంలో సముద్రంలోనికి కొట్టుకొచ్చే ఇసుకతో సహజ సిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ వయస్సు ఎంత ఉంటుందో తెలుసా మీకు? దాదాపు 200 సంవత్సరాలండి. 200 సంవత్సరాల నుంచి సముద్రంలోంచి కొట్టుకొచ్చిన ఇసుకతో అలా ఏర్పడుతూ సహజసిద్ధంగా వస్తుంది. ఇది ఏటా 27 హెక్టార్ల ల్యాండ్ మాస్ అంటే ఇసుక వచ్చి ఇక్కడ చేరుతుందంటండి. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి హెచ్సి మిశ్రా ఆ మధ్యకాలంలో తన నివేద ఏటా ఎంత ఇసుక వచ్చి ఈ హోప్ ఐలాండ్కు చేరుతుంది, ఇక ఒక ఐలాండ్ లాగా సహజసిద్ధంగా ఎలా ఏర్పాటు చేస్తుందనేది తన ప్రభుత్వానికి తను ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొవడం జరిగింది. ఈ హోప్ ఐలాండ్ పశ్చిమ దిశగా అభివృద్ధి చెందుతుందండి. ఒకవైపు లోతైన సముద్రం, మరోవైపు బ్యాక్ వాటర్స్ తోటి హోప్ ఐలాండ్ ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కాకినాడ పోర్టుకు వచ్చి వెళ్లే నౌకలతో మరింత కమనీయ దృశ్యాలు కరువింది చేస్తుంటాయి. ఈ హోప్ ఐలాండ్కి వెళ్ళిన వారు సాధారణంగా అక్కడి నుంచి చూస్తే కాకినాడకి పోర్టుకు వచ్చి చాలా అనేకమైన కార్గో షిప్పులు అవి వచ్చి వెళ్తుంటాయి. అవి సముద్రంలో వెళుతూ వస్తూ ఉంటే మనకి అక్కడికి వచ్చే టూరిస్టులు ఆ అందాలు చూసి ఎంతో మైమర్చిపోతుంటారు. ఒక హోప్ ఐలాండే కాదండి, ఇక్కడికి వచ్చే బోట్లు అలాగే షిప్పులు ఇవన్నీ కూడా మనకి మన అక్కడికి వెళ్ళిన వారికి కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం ఈ హోప్ ఐలాండ్కు ప్రత్యేకంగా టూరిస్టుల కోసం బోట్లు తిప్పే పరిస్థితి ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఎవరైనా సందర్శించాలనుకుంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే ఎవరికి వారు. అంతే తప్ప ప్రభుత్వం తరపున కానీ ఇటు టూరిజం శాఖ కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న దిండి లేకపోతే కొన్ని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ప్రత్యేకంగా టూరిస్టు బోట్లు అయితే మనకి దొరకవు. మనం సొంతంగా మాట్లాడుకుని వెళ్లాల్సిందే. కాకినాడ పోర్ట్ నుంచి కూడా మోటరైజ్డ్ బోట్ ద్వారా 45 నిమిషాలు ప్రయాణిస్తే ఈ హోప్ ఐలాండ్ మనం చేరుకోవచ్చండి. చాలామంది కుటుంబ సమేతంగా ఈ బోట్లు మాట్లాడుకుని ఈ హోప్ ఐలాండ్ పూర్తిగా తాము చూసొస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోప్ ఐలాండ్ పర్యాటకరంగా అభివృద్ధి చేయి పరచగలిగితే దేశ విదేశాల నుంచి సైతం పర్యాటకులను ఆకర్షించగల సత్తా ఈ హోప్ ఐలాండ్కు ఉంది. కోరంగి రిజర్వ్ ఫారెస్ట్లో భాగమైన ఈ ఐలాండ్ను ఇంచుమించు పక్కన కూడా కోరంగి రిజర్వ్ ఫారెస్ట్లోనే ఇది కూడా హోప్ ఐలాండ్ ఉంటుందండి. 1998లో వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా కూడా గుర్తించారు. ఈ ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా కూడా 1998లో
గుర్తించడం

జరిగింది. అటవీ సంరక్షణ చట్టం నిబంధనల ప్రకారం కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్లో అటవీ కార్యక్రమాల మినహా ఇతర వ్యవహారాలను ఇక్కడ అనుమతించరండి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇతరత్ర వ్యవహారాలను కానీ వేట కానీ అట్లాంటివి ఏమీ కూడా ఇక్కడ చేయకూడదు. అట్లాంటివి చేస్తే శిక్షలు కఠినంగా అటవీ శాఖకు సంబంధించిన శిక్షలు అయితే ఇక్కడ పడతాయి. ఇక్కడ పర్యాటకాభివృద్ధి ప్రతిపాదనలకు ఈ కారణాలే ప్రతిబంధకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒకటి చేయాలని ఎంజాయ్ చేయాలనే తరహాలో పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ నిబంధనల దృష్ట్యా ఈ పర్యాటకం అనేది కొంచెం ప్రతిబంధకంగా పర్యాటకులు ప్రతిబంధంగా ఉందనేది కొంతమంది టూరిస్టుల ద్వారా చెప్తున్న మాటలు. ఈ దీవి ప్రజలకు ఇంతవరకు విద్యుత్, విద్య, వైద్య తదితర మౌలిక వసతులు అందటం లేదు. ఎందుకంటే అటవీ ప్రాంతంలో కొంచెం డెవలప్మెంట్ అనేది నిబంధనల దృష్ట్యా అటవీ శాఖ రూల్స్ దృష్ట్యా కూడా ఇవ్వరు. అక్కడ ఇస్తే అవి మళ్ళీ అక్కడి వన్యమృగాలకు కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, డిస్టర్బెన్స్ వస్తుందనే ఉద్దేశంతో ఇవ్వరు. ఈ మధ్య పెరిగిన నెట్వర్క్ వల్ల సెల్ ఫోను కొద్దిగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి కాకినాడలో టవర్ ఉందనుకోండి, ఇంచుమించు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది కాబట్టి పర్వాలేదు, అక్కడ టవర్ పనిచేస్తుంది. ఆ టవర్ ద్వారా మనకి సెల్ ఫోను అవకాశం అయితే ఉందంట. ఈ కరెంట్ లేని ఈ దీవిలో బ్యాటరీలు, సోలార్ సిస్టంతో ఛార్జింగ్ చేసుకుంటారండి ఇక్కడ ప్రజలు. మరి అంతే కదండి, కరెంట్ లేనప్పుడు ఏం చేస్తారు? సోలార్ ఫ్యానల్ పెట్టుకుంటే మనకి ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇతరత్ర అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. పక్కనే మనకి కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా కళ్ళ ముందు కరెంటు వెలుగులు జిలుగులు కనపడుతున్నా ఈ దీవి మాత్రం చీకట్లోనే ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ కరెంటు లేదు కాబట్టి వీరు కేవలం సోలార్ విద్యుత్ మీద ఆధారపడుతున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చుట్టూ కూడా ఉప్పు నీరేనండి. చుట్టూ సముద్రం కాబట్టి మధ్యలో ఏర్పడ్డ ఈ హోప్ ఐలాండ్ చిన్న దీవిలా ఉంటుంది కాబట్టి ఇక్కడ చుట్టూరు కూడా ఉప్పు నీరే ఉంటుంది. ఎక్కడ కూడా మంచినీరు అనేది చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కనిపించదు. చుట్టూ ఉప్పు నీరున్నా ఆశ్చర్యకరం. ఎంత ఆశ్చర్యం అంటే ఎలా వచ్చిందో తెలియదు కానీ నడి సంద్రంలో మధ్యలో మంచినీరు ఊరిందండి. అక్కడే ఒక బావి తవ్వుకున్నారు ఇక్కడ ప్రజలు. ఆ బావి నీళ్ళే ఇక్కడ మత్స్యకారులకి త్రాగటానికి ఆధారంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం, ఇసుకలో కొద్దిగా తవ్వారనుకోండి మంచినీరు వచ్చేస్తుంది. ఎంత ఆశ్చర్యం చూసారా, చుట్టూరు ఉప్పు నీరు, చుట్టూ కూడా సముద్ర ప్రాంతం, అయినప్పటికీ ఈ హోప్ ఐలాండ్లో మాత్రం ఏమాత్రం 2 అడుగులు తవ్వేటప్పటికీ మంచినీరు వస్తుంది. ఓ ప్రైవేట్ సంస్థ అయితే ఈ గ్రామంలో పాఠశాల కూడా నిర్మించిందండి. ఎందుకంటే ఇక్కడ కూడా మత్స్యకారులు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. ఆ దృష్ట్యా ఇక్కడ ఒక పాఠశాల నిర్మించారు వాళ్ళ పిల్లల చదువుల కోసం. సముద్రం పొంగిన సునామీ తుఫాన్ లాంటివి వచ్చిన తలదాచుకోవటానికి ఇక్కడే 1984లో 5 గదులతో ఒక తుఫాన్ షెల్టర్ అయితే నిర్మించారు. అదే ఇప్పుడు ప్రస్తుతం కొంచెం అది పాడైపోవటం వల్ల పెచ్చులుడిపోయి గోడలయ్యి కూలిపోవటానికి సిద్ధంగా ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో తొలగించారు కొత్త భవనం కట్టే అందుకు. ఇక మత్స్యకారులు ఇక్కడ పూజలు కూడా సముద్రంలోకి వేటకు వెళ్తారేమో, ఎప్పటికప్పుడు వీళ్ళకి దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా వీళ్ళు నమ్ముతారు. సముద్రానికి వేటకు వెళ్ళేవాడు మంచి చేపలు పడాలని, లేదా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆపద తమకు జరగకుండా మళ్ళీ పిల్ల పాపలను చూసుకునేలా తిరిగి ఒడ్డుకు రావాలని, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. వీళ్ళకి సెంటిమెంట్గా కూడా మత్స్యకారుల కులదేవత జాగర్తమ్మ, భైరవ స్వామి కూడా వీరికి అక్కడ ఆరాధ్య దైవాలు. మత్స్యకారులు వీరిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారండి. ఇక్కడ గుడులు గోపురాలు లేవు కానీ ఇవి మాత్రం ఈ కులదేవతలు జాగర్తమ్మ, భైరవ స్వామి వీళ్ళిద్దరిని మాత్రం మత్స్యకారులు తమ కులదైవంగా కొలిచి ఈ వేటకు వెళ్ళేటప్పుడు, లేకపోతే మామూలు సమయాల్లో కూడా పండగ పబ్బం వచ్చినప్పుడు కూడా వీరినే వీరు పూజిస్తారు. ఏ పని మొదలెట్టినా వీరిని కొలిచిన తర్వాతే సముద్రంలోకి వెళ్ళేది.
అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే

సముద్రంలోకి వెళ్ళాక తమకు ఏం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది జరిగినా కానీ ఈ దేవతలు ఈ దేవుడు చూసుకుంటారనే నమ్మకం వీరిది. అలాగే ఊరి మధ్యలో నిటారుగా పాతిన దొంగకు బొట్టు పెట్టి పసుపు రాసి పూజ చేస్తారు. ఏడాదిలో దసరా శివరాత్రికి రెండుసార్లు భారీగా, అంటే ఉన్న మట్టిగా అక్కడున్న మత్స్యకారులు తమ జాతర అయితే బాగా అంగరంగ వైభవంగా ఇక్కడ చేస్తారు. వాటికి కూడా వీళ్ళు ఇంటికి ఎంతో కొంత 100, 200, 1000 ఇలా వాళ్ళు సొంతంగానే వేసుకుని ఇక్కడ ఈ కార్యక్రమాలు అవి చేస్తారంట. ఈ జాతరని చూడటానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి చాలామందిని, బంధువుల్ని, వాళ్ళని కూడా పిలిచి వారి సమక్షంలో విందు వినోదాలు బాగా, ఎందుకంటే అందరికీ కూడా ఏడాదిలో 2 సార్లు చేసుకుంటారేమో, బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ సమయంలో మాత్రం సముద్రంలో వేటకు వెళ్ళరు వీళ్ళు, ఎందుకంటే అప్పుడు అంతా కూడా సమీపంలో ఉండటం కోసం వీళ్ళు జాతర సమయంలో పూర్తిగా గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ జాతరలోనే మమేకమైపోతారు. అంత గొప్ప ప్రాంతం ఈ హోప్ ఐలాండ్. నిజంగా మనకి దగ్గరలో ఇటు విజయవాడ నుంచి 150 కిలోమీటర్లో, అటు వైజాగ్ నుంచి కూడా ఇంచుమించు 300 కిలోమీటర్లో మనకి హోప్ ఐలాండ్ అనేది ఉంది. ఈ హోప్ ఐలాండ్ని సందర్శించాలి, హోప్ ఐలాండ్ని తమ పర్యాటక షెడ్యూల్లో పెట్టుకోవాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి. ఒక మధురమైన అనుభూతి, సముద్రం మధ్యలో ఉన్న ఒక గ్రామాన్ని, ఒక దీవిని, సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక దీవిని అయితే మీరు చూడవచ్చు. దాంతోపాటు ప్రకృతి అందాలను కూడా మీరు వీక్షించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇక్కడికి రావడానికి అయితే కాకినాడ వరకు రైలు ప్రయాణం చేయటానికి కానీ, బస్సు ప్రయాణం చేయటానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అడుగడుగునా కూడా మీకు ప్రయాణ సౌకర్యం అయితే వీలుగానే ఉంటుంది. ఇక విమాన ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు రాజమండ్రి వరకు విమానంలో వచ్చి అక్కడి నుంచి సొంతంగా కారు కానీ ఇతరత్ర ఏర్పాట్లు చేసుకుని హోప్ ఐలాండ్కి అయితే వెళ్ళవచ్చు. హోప్ ఐలాండ్కి వెళ్ళే వారు కూడా అక్కడి నుంచి, కాకినాడ నుంచి అయితే బోట్లు మాట్లాడుకుని వెళ్ళాలండి. ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో దూర ప్రాంతాల నుంచి వచ్చి, అంటే మన పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుండి, ఇటు తమిళనాడు నుంచి, ఇలాగ కర్ణాటక నుంచి కూడా వచ్చే యాత్రికులు అయితే రాష్ట్రాల దాటి ఈ హోప్ ఐలాండ్ అనేది చూడటానికి ఎక్కువ పెరిగారు. ప్రభుత్వం అయితే దీనిపై దృష్టి సారించి ఇంకా మంచి మంచి ఏర్పాట్లు చేస్తే మాత్రం విదేశీ యాత్రికులు కూడా ఈ హోప్ ఐలాండ్ చూడటానికి వస్తారనేది ఇక్కడ వారు చెప్తున్న మాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈసారి మీ టూర్ షెడ్యూల్లో, మీరు వెళ్ళాలనుకునే పర్యాటక షెడ్యూల్లో ఈ హోప్ ఐలాండ్ని కూడా ఒకసారి మార్క్ చేసేసుకుని మీరు పిల్లా పాపలతో చక్కగా వెళ్ళి చూసి వచ్చేయండి. మరి ఇదండి ఈరోజు పర్యాటకంలో మీకు పరిచయం చేసిన హోప్ ఐలాండ్. మరొక పర్యాటక ప్రాంతంతో మీకు మళ్ళీ మీ ముందుంటా. మరి సెలవు మరి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன் டாக்டர் என் மாதுரி, MBBS, MS, MCH சர்ஜிக்கல் ஆங்காலஜி, FI, MAS கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், JP ரோட், பீமபுரம்.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళను పొడిగించడమైంది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ముక్కు దిబ్బడ, గొంతు సమస్య?
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 9 6 23 7 2 9 5.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో రిటైర్మెంట్ లేని వాళ్ళు కథ వింటారు. ఉషోదయమైంది. కాత్యాయని నిద్ర లేచింది. ఆ ఇంట్లో 35 ఏళ్లుగా అదే వేళకు ఆమె లేస్తుంది. ఆమె గోడగడియారాన్ని చూసుకుని లేవదు. ఆమె లేచిన వేళను బట్టి ఇంట్లో వాళ్ళు తమ వాచీలని సరిచేసుకుంటారు. ఆమె 3 నిమిషాలసేపు ఒక చోట నిలబడేది, గుక్కెడు కాఫీయో మంచినీళ్ళో గొంతులో పోసుకోవటానికి. ఆ తర్వాత నిరంతరమైన చాకిరి. అందరికీ టిఫిన్లు భోజనాలు తయారు చేసే యంత్రం ఆమె. పెళ్లైన కొత్తలు భర్తతో పాటు కాలేజీలకి వెళ్లి మరుదలిద్దరికి లంచ్ డబ్బాలు కట్టించేది. వాళ్ల చదువులై ఉద్యోగాల మీద ఎక్కడికో వెళ్లేసరికి కొడుకు కూతురు స్కూళ్లకి వెళ్లేవారు. మళ్లీ 3 డబ్బాలు కట్టివ్వసాగింది. కూతురు అత్తారింటికి వెళ్ళింది కదా, 1 డబ్బా తగ్గిందనుకునేలాగా ఉద్యోగస్తురాలైన కోడలు సుగుణ వచ్చింది. అత్తగారు కట్టిస్తుంటే నిర్మహమాటంగా తన డబ్బాని తాను పట్టుకుని వెళుతోంది. చూస్తుండగాని మనవరాలు కరుణ పుట్టింది. అత్తగారికి పని తగ్గించటానికని పైకి చెప్పుకుంటూ పిల్లని ప్లే స్కూల్లో చేర్చింది కోడలు. మధ్యాహ్నం అక్కడికి వెళ్లి పిల్లని ఇంటికి తీసుకువచ్చి దాని బట్టలు మార్చి ముఖం కడిగి బతిమాలి బతిమాలి అన్నం తినిపించడం అదనపు పనైంది కాత్యాయనికి. అందరికీ లంచ్ డబ్బాలే కదా, మరి కాస్త వండి తలా కాస్త సరిపెట్టడమే కదా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ లంచ్ డబ్బాల్లో ఒకరోజున్నది ఇంకో రోజు పనికిరాదు. రోటీ, కూర, ఇడ్లీ, చట్నీ, మసాలా దోశ, పూరి, కుర్మా, ఇలా రోజుకొకటి మారుస్తూ ఉండాలి. లేకపోతే రోజు ఇదేనా అని భర్త కొడుకు సుణుగుతారు. ఆమె అదృష్టమేమంటే కోడలు ఇంకేదో స్పెషల్గా అడగటం లేదు. ఇక మనవరాలికి డబ్బా కట్టడం వచ్చాక కొత్త వెరైటీలు తోడయ్యాయి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సుగుణ ఫ్రూట్ బ్రెడ్ క్రీమ్ బిస్కెట్లు చిప్స్ తెస్తుంది. ప్రొద్దున్న కరుణ లంచ్ డబ్బాల్లో బామ్మ చేసింది సగం, అమ్మ తెచ్చింది సగం ఉంటాయి. ఆ పిల్లకి అలానే ఇష్టం. ఈ మధ్యనే జగన్నాథం గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఆమె కాస్త ఊపిరి తీసుకుందామనుకునేలోగా కాస్త కాఫీ పెట్టబోయి కాత్యా అంటాడు. 4 అదరవులతో భోంచేస్తున్నాడేమో, బుక్తాయాసంతో మధ్యాహ్నం కొనుగు తీస్తున్నాడు. నిద్ర లేచి ఏమిటో ఆకలిస్తున్నట్లుగా ఉంది అంటాడు. పకోడీలు బజ్జీలు ఏదోటి ఆమె తరచుగా చేయాల్సి వస్తుంది. కాసేపు టీవీ ముందు కూర్చుందామన్నా, పక్కింటి శ్యామలతో మంచి చెడ్డ మాట్లాడదామన్నా ఆమెకు తీరటం లేదు. కాస్తంత చిక్కులు తీసుకుని జుట్టు దువ్వుకోవటమే గగనమైపోతుంది. భర్త రిటైర్ అయితే చాలామంది గృహిణులకి కాస్తంత విశ్రాంతి దొరుకుతుందనుకుంటారు. కానీ కాత్యాయనికి మాత్రం పని పెరిగిందనే చెప్పాలి. జగన్నాథం ఆఫీస్కి వెళ్లే రోజుల్లో చాలా బిజీగా ఉండేవాడు. ఒక్కసారిగా దొరికిన రిటైర్మెంట్ వల్ల అతన్నేమిటో శూన్యమనే సుడిగండంలోకి తోసేసినట్టుగా ఉంది. చెరువులోంచి గట్టున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతను మాటిమాటికి ఏం తోచటం లేదు అని అనటంతో తండ్రికి ఏదైనా ఉద్యోగం చూసిపెట్టమని తన ఫ్రెండ్కి చెప్పాడు కార్తీక్. వారం తిరగకుండానే తమ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఖాళీ ఉందని, అతని తండ్రికి అది సరిపోతుందని చెప్పాడు తన ఫ్రెండ్. మీ ఇష్టం, మీరెప్పుడైనా వెళ్ళి జాయిన్ కావచ్చు నాన్నా అన్నాడు కార్తీక్. క్యాలెండర్ తీసి మంచి రోజు చూసుకుని చేరతానన్నాడు జగన్నాథం. ఆ శుభవార్త తన ఫ్రెండ్స్తో చెప్పి సంతోషపడదామని ఆ పూట ఎప్పటిలా ఆఫీస్కెళ్లే సమయానికి స్నానపానాదులు కానిచ్చి తయారయ్యాడు. సరిగ్గా అదే టైంకి కరుణ టిఫిన్ తిననంటూ మారం మొదలుపెట్టింది. నా బంగారు తల్లివి కదూ, కాస్తంత తినమ్మా, స్కూల్లో ఆకలిస్తుంది అని బతిమాలసాగింది కాత్యాయని. తన ముస్తాబు బ్యాగ్ సర్దుకోవటం, గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవటం,

ఇవే ఘనకార్యాలుగా భావించే సుగుణకి కూతురికి టిఫిన్ తినిపించేంత తీరికెక్కడిది. అత్తగారు తమ లంచ్ డబ్బాలు ఎప్పుడు కట్టిస్తారా అని క్రీగంట చూస్తూ తన పనుల్లో హడావుడిపడే ఆమెకు కూతురికి తినిపించే ఓర్పులేదు, నేర్పులేదు. కూతురు మారాం చేస్తుండేసరికి కోపమొచ్చి ఆ పిల్లని కొట్టబోయింది. తన చేయి అడ్డుపెట్టినందుకు ఆ దెబ్బ కాత్యాయనికి తగిలింది. ఆమెకు సారీ చెప్పాల్సింది పోయి, "మీరు దాన్ని బాగా గారం పెట్టి పాడు చేస్తున్నారత్తయ్య" అని ఇద్దరినీ కలవేసి కసురుకుంది సుగుణ. "దానికి నేనెలాగో పెడతా కాని ఈ పూటకి మీ డబ్బాలు మీరే సర్దుకోండమ్మా" అంది కాత్యాయని. సుగుణ అటు వెళ్లగా చూసి మనవరాల్ని ఎత్తుకుని మనవరాల్ని ఎలాగో బతిమాలి మరికాస్త తినిపించింది. వాళ్లు వెళ్లిపోయాక, "అమ్మయ్యా" గాలివాన వెలిసింది. అంది కాత్యాయని నీరసంగా నవ్వి. అదేమీ గుర్తించని జగన్నాథం తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లే కులాసాలు, "మరి నేను వెళ్ళొస్తానోయ్" అని నవ్వాడు. "నిజంగా మళ్లీ ఉద్యోగంలో చేరతారా?" ఆమె గొంతులోని నిరుత్సాహాన్ని అతను గుర్తించలేదు. "విజయంగా వెళ్ళిరండి" అని బొట్టు పెట్టి వీరవనితలా నా ఖడ్గాన్ని, అది నా కళాన్ని అందివ్వక అలా డీలాగా ముఖం పెడతావేంటి? అదనంగా 4 రాళ్ళు సంపాదించేస్తాను, చేదా అని గలగలా నవ్వాడు. ఇంట్లో ఏం తోచడం లేదని చెప్పి ఇప్పుడు అదనంగా సంపాదించగలుగుతున్నాడంటున్నాడు, ఏంటైన ఉద్దేశం అడుగుదామనుకుంది. అతన్ని ప్రశ్నించే అలవాటు లేదామెకు, అడగలేకపోయింది. ఆమె తెల్లబోతూ చూస్తుండగాని, "త్వరగా వచ్చేస్తాలే" అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. ఆమెకు నిస్సత్తువుగా ఉంది. ప్రొద్దుట తాగిన కాఫీ తప్ప మళ్ళీ ఏం లేదు. తింటే కాస్త ఓపిక వస్తుందని ప్లేట్లో పెట్టి తెచ్చుకుంది. నోట్లో పెట్టుకుపోయేసరికి కడుపులో ఏదో తిప్పినట్లయింది. గబగబా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి డొక్కుంది. ముఖం కడుక్కుని నెమ్మదిగా వచ్చి మంచం మీద పడుకుంది. అలా ఎంతసేపుందో ఆమెకు తెలియదు. అంత నిస్సత్తువులో కూడా మనవరాలి గురించి మర్చిపోలేదు. ఎవరో తట్టిలేపినట్లు లేచి శక్తిని తెచ్చుకుని తలుపుకి తాళం పెట్టి వీధి చివరికి వెళ్ళింది. 10 నిమిషాల్లో కరుణ బస్సు వచ్చింది. అంతసేపు అక్కడ నిలబట్టమే ఎంతో కష్టమైంది. పిల్ల బ్యాగ్ తీసుకుని దాన్ని మరో చేత్తో పట్టుకుని ఇంటికి ఎలా చేర్చిందో కూడా ఆమెకు తెలియలేదు. అలాగే ముక్కుతూ పిల్లకి బట్టలు మార్చి కాస్త తినిపించి దాన్ని పడుకోబెట్టి తేలిపోతున్న కాళ్లతో వచ్చి హాల్లో సోఫాలోనే వాలిపోయింది. ఏవో సెగలు చెవుల్లోంచి బయటికి వచ్చినట్లనిపించింది. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియదు. తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు ముగించుకుని 2-3 గంటల తర్వాత తిరిగి వచ్చాడు జగన్నాథం. వారగా వేసి ఉన్న తలుపులు తోసుకుంటూ వచ్చాడు. ఆ చప్పుడుకి కాత్యాయని కళ్ళు తెరిచింది. "ఏంటి తలుపులు వేసుకోకుండా పడుకున్నావు" అనంటూ ఆమె జవాబుకైనా ఎదురు చూడకుండా మనవరాలి గదిలోకోసారి తొంగి చూసి బట్టలు మార్చుకోవడానికి వెళ్లాడు. అతను వచ్చాక, "అన్నం వడ్డించమంటారా" అని అడిగింది. "ఈ మధ్య రిటైర్ అయ్యాక మధ్యాహ్నం అతనితో పాటు తింటోందామి. మా నరసింహం వాళ్ళింట్లో బోన్ చేసేదాకా వదలలేదు. పాపం నా కోసం చూస్తున్నావేమో, నువ్వు తినే. ఇలా ఉద్యోగంలో చేరుతున్నానని చెప్పాను" అదిరిపోయాడు. "కొడుకంటే ఎలాగుండాలోయ్, తండ్రికే ఉద్యోగం ఇప్పించేవాడు కావాలి. నా కొడుకు ఉన్నాడు, ఏం లాభం? రిటైర్ అయి 6 నెలలవుతున్నా వాడి చదివింకా పూర్తి కాలేదు. ఇలాగే కొన్నాళ్ళు పోతే వాడికి నేనేం ఇప్పించలేను, కానీ నేనే ఒకటి వెతుక్కోవాలి" అని వాపోయాడు. "ఒక్కొక్కళ్ళది ఒక్కో బాధ. సరాసరి నా కబుర్లో పెట్టేశాను, నువ్వు వెళ్ళి కాస్త తిను. ఎండలో తిరిగొచ్చానేమో, తిక్కతిక్కగా ఉంది, కాసేపు కునుకు తీస్తా" అని ఏకబిగిని మాట్లాడి పడక గదిలోకి వెళ్ళిపోయాడు అతను. అతనే కనుక కాస్తంత పరీక్షగా చూసుంటే భార్య పరిస్థితి అర్థమయ్యేది. అంత పరీక్షగా చూసి లోతుగా ఆలోచించే అలవాటు అతనికి లేదు. హడావుడి మనిషి, తన బాధలు చెప్పుకునే అలవాటు ఆమెకి లేదు. అన్నింటికీ సర్దుకుపోవటమే. నిస్సత్తువగా అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. 1 గంట పోయాక నిద్రలేచి వచ్చాడు. "ఏమోయ్, టీ పెడతావా" అన్నాడు అలవాటుగా. ఆమె మగతగా కళ్ళు తెరచి మళ్లీ బరువుగా మూసుకుంది. పాపం అలసిపోయినట్టుంది. ఈ పూట తనే ఆ టీ ఏదో పెట్టి ఆమెకు కూడా ఇస్తే ఆనందపడుతుంది కదా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. అలవాటు లేని పని. గిన్నెల మీద మూతలు తీసి చూస్తే అన్నీ అలానే కనిపించాయి. అంటే ఆమె అన్నం తినలేదన్నమాట. కంగారుగా తిరిగొచ్చి ఆమె ఒంటి మీద చెయ్యివేశాడు. చిర్రుమంది. ఆమె పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా తన ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చి

0: చక్కగా నిద్రపోయాడు. కనీసం అక్కడి నుంచి ఫోనైనా చేయాల్సింది. ఎంత పొరపాటు! మనసు చివుక్కుమంది. గబగబా బెడ్రూంలోకి వెళ్లి దుప్పటి తెచ్చి ఆమె కప్పాడు. వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకొచ్చాడు. కాత్యా అని లాలనగా ఆమె వెంటిమీద చేయి వేశాడు. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అన్నం తినలేదన్నమాట అన్నాడు బాధగా. తినాలనిపించలేదండి అంది లో గొంతుకుతూ.
1: జ్వరం ఎలా తినాలనిపిస్తుంది? సరే మందు వేసుకుని కాఫీ తాగు.
0: మాత్ర వేసుకుని కాఫీ తాగి పడుకుంది. నువ్వు చెప్పందే, నీ ఒంట్లో బాగోలేదని నాకెలా తెలుస్తుంది? ఆమె పలచగా నవ్వింది. అవునులే, నీ బాధలు పైకి చెప్పుకుని అలవాటు నీకుంటే కదా. ఎందుకంత ఇదవుతారు? కాసేపటికి అదే తగ్గిపోతుంది. ఆమె అన్నట్టు జరగలేదు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ సాయంత్రానికి పెరిగింది. వీధి చివరన ఉన్న ఆచార్య గారిని తీసుకొచ్చి చూపించాడు. కంగారు పడాల్సిందేమీ లేదని, మామూలు జ్వరమేనని, అలసట వల్ల వచ్చిందేనని చెప్పి మందిచ్చి వెళ్ళిపోయాడాయన. కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు జగన్నాథం. కోడలికి కూడా చెప్పి తొందరగా రమ్మని చెప్పమన్నాడు. రాత్రి భార్య కళ్ళు తెరవకుండా అలాగే పడుకునేసరికి కోడలు కొత్త కూర చేసినా అతనికంతగా సహించలేదు. తిన్నాననిపించుకుని వచ్చి ఆమె మంచం ప్రక్కనే వాళ్ళు కుర్చీలో వాలాడు. మర్నాటి నుంచి కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాడు. తనకి బాగానే కాలక్షేపం అవుతుంది. కానీ కాత్యాయని సంగతి ఏమిటి? తను 34 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యాడు. ఆమె చాకరీకి రిటైర్మెంట్ ఏది? ఇలా జీవితాంతం అందరికీ సేవలు చేస్తూ బతకాల్సిందేనా? రేపు తామంతా ఆఫీసులో ఉండగా తను పిల్లదాన్ని తీసుకురావడానికి వెళ్ళి ఎక్కడైనా పడిపోతే ఎంత ప్రమాదం! ఒంట్లో బాగుండక అసలు వెళ్ళలేకపోతే ఎంత ఇబ్బంది! ఈ సంగతి తామెవరికీ తోచలేదే. తను కొత్త ఉద్యోగంలో చేరి ఇంకా సంపాదించవచ్చు అనుకున్నాడు. ఈ అదనపు సంపాదన దేనికి? తనకొచ్చే పెన్షన్ చాలదా? ఆరోగ్యాలు పాడైపోయాక ఈ డబ్బు దేనికి? తరచి తరచి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు జగన్నాథం. భార్య ప్రక్కని రాత్రి పడుకున్నప్పుడు ఆమె చెంప నిమిరాడు. జ్వర తీవ్రతకు మరి దేనికు? ఆమె చెక్కిళ్లపై కన్నీటి తెడ తగిలింది. మనస్సు చివుక్కుమంది. తెలియని బాధతో అతని ఒళ్ళు గగురు పొడిచింది. అతని స్పర్శ తగిలి ఆమె నాడుల ద్వారా అతని గుండె అలచడి ఆమెకి వినిపించింది. మర్నాడు ప్రొద్దున కరుణకి టిఫిన్ పెట్టడానికొచ్చాడు జగన్నాథం. నువ్వు పేపర్ చదువుకో తాత, బామ్మ పెడుతుంది అంది కరుణ. లేదమ్మా, బామ్మకి ఆయొచ్చింది కదా, ఇక నుంచి రోజు కూడా బామ్మ పనుల్లో సగం నావి. నీకు బొవ్వ పెట్టడం, స్కూల్ బస్ ఎక్కించడం, మళ్ళీ తీసుకురావటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను. అప్పుడు బామ్మకి కాస్తంత పని తగ్గుతుంది. బామ్మ వైపు తాత వైపు మార్చి మార్చి చూసి, నా బొవ్వ నేనే తింటే బామ్మకి హాయి కదా తాత అంది కరుణ. అవునమ్మా, అలాగైతే నా బట్టలు నేనే వేసుకుని నా బొవ్వ నేనే తింటాను తాత. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్లు అందరికీ తాను చెప్పదలుచుకున్నది పిల్లది చెప్పేసరికి అతనికి పరమానందమైంది. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటే బామ్మకి బరువు తగ్గుతుంది కదమ్మా. నువ్వు బంగారు తల్లివి కనుక ఇట్టే గ్రహించుకున్నావు అన్నాడు కొడుకుని కోడలిని క్రీగంట మార్చి మార్చి చూస్తూ. గ్రహించుకున్నావా అన్నట్టు భార్య వైపు చూశాడు కార్తీక్. ముఖం ఎర్రగా చేసుకుని వంటింట్లోకి విసవిసా వెళ్లిపోయింది సుగుణ. కొడుకు అడగకుండానే, మీ ఫ్రెండ్కి సారీ చెప్పరా కార్తీ, నేను ఆ ఉద్యోగంలో చేరటం లేదు. మీ అమ్మకి భారం తగ్గించడం అవసరం, లేకపోతే మంచాన పడిపోతుంది, అప్పుడింకా ఇబ్బంది పడిపోతాం. నాకు తోచకపోవటమేంటి? చేయాలనుకుంటే ఎవరికైనా ఇంట్లో ఎన్ని పనులేవు అన్నాడు జగన్నాథం. పడగదిలో ఇటు నుంచి అటు దొల్లిన కాత్యాయనికి ఇదంతా కల అని అనిపించింది. ఉద్వేగంతో ఆమె ఒళ్ళు పులకరించింది. కళ్ళలోకి నీళ్లు చింది వచ్చాయి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో రిటైర్మెంట్ లేనివాళ్లు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సాహోరే బాహు

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: Yeah.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. ఎన్నో పదాలు, మరెన్నో వ్యక్తీకరణలు, ఎన్నెన్నో భావాలతో కూడిన నిరాడంబరమైన చిన్న మాటల్లో ఒక పాత్ర స్వభావాన్ని, మానసిక స్థితిని ఎంతో గొప్పగా మలచడం కేవలం ఒక్క పాటకి మాత్రమే సాధ్యం. తెలుగు సినిమా పాటల్లో

0: రచనా పరంగా, సంగీత పరంగా, నేపథ్యగాన పరంగా ఎన్నో అత్యుత్తమమైన పాటలు ఈనాటికి శ్రోతల హృదయాలలో నిలిచిపోయాయి. అటువంటి పాటలు మరొకసారి మీ అందరి ముందుకు తీసుకొస్తోంది రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి విని ఆనందించండి.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
0: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ శ్రీదేవి జంటగా 1982లో విడుదలైన చిత్రం బంగారు కొడుకు. ఈ చిత్రం నుంచి ఈ తోటకు తొలకరి నీ అందం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ గీతానికి వేటూరి సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బంగారు కొడుకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, రజని, శారద ముఖ్య తారాగణంగా 1987 బి గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి. ఈ చిత్రం నుంచి అందమా అంటుకు నీవే అనే పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతానికి చక్రవర్తి స్వరకల్పన చేయగా వేటూరి సుందర్రామ్మూర్తి సాహిత్యం అందించారు. మరి పాట వినండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్.
0: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: కలెక్టర్ గారి అబ్బాయి చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు 1979లో రాజా చంద్ర దర్శకత్వంలో సత్యనారాయణ, మురళీమోహన్, సుభాషిణి ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం మా ఊళ్ళో మహాశివుడు. ఈ చిత్రం నుంచి నయనాలు మాట్లాడేనే పాట వింటారు. వేటూరి రాసిన గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల నేపథ్యగానం అందించగా సత్యం సంగీతం అందించారు. మరి మీ అందరి కోసం ఈ పాట.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మా ఊళ్ళో మహాశివుడు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1966 తాపీ చాణిక్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జమున ముఖ్య తారాగణంగా విడుదలైన చిత్రం అడుగు జాడలు. ఈ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి రాసిన మనసే మధుగీతమై పాట వింటారు. పి సుశీల గానం చేయగా మాస్టర్ వేణు సంగీతం అందించారు. మరి పాట వింటారా?

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: అడుగుజాడలు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఆణిముత్యాలు కార్యక్రమంలో ఇప్పుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో లక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, సుజాత ముఖ్య తారాగణంగా విడుదలైన చిత్రం అనుబంధం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ప్రతిరేయీ రావాలా పాట వింటారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం అందించారు.

விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఘోరమైన రోడ్డు ప్రమాదం, ప్రాణాల మీదకు తెచ్చుకున్న భర్తను ఐసీయూలో అలానే వదిలేసి తన మానాన తాను పోటీలకు వెళ్ళగలదా? వెళ్ళకపోతే ఎలా? ఈ ఆట కోసమే కదా కోరి వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా కాదనుకుంది. గాయాల పాలైనా లెక్క చేయలేదు. మరి ఉన్న ఊరిని, కన్న వాళ్లని వదిలి 15 ఏళ్లుగా ఈ ఆట కోసమే కదా బతికింది. మరి అందుకే కళ్లల్లో కన్నీళ్లను దాచేసి గెలుపు కోసం ముందడుగు వేసింది బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి. ఫలితం యూరోపియన్లకు కంచుకోటగా చెప్పుకునే 14వ అంతర్జాతీయ మహిళల వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. మరి ఆమె గురించి ఈ రోజు మన కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకుందాం. మరి వెయిట్ లిఫ్టింగ్ అనగానే మీ అందరికీ కరణం మల్లేశ్వరినే గుర్తొస్తుంది కదండి. మరి కాకతాళీయమేమో, నేను కూడా అదే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నుంచి వచ్చాను. ఆమెనే స్ఫూర్తిగా తీసుకున్నాను. మా ఊరు పెద్ద కృష్ణాపురం. నాన్న పేరు తవిటినాయుడు. ఆయనకి ఆటలంటే పంచ ప్రాణాలు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు కూడా. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన ప్రతిభ అంతా ఊర్లో పండగలప్పుడు జరిగే ప్రదర్శనల్లో చూపించడానికే పరిమితమయ్యింది. అవును, మరి ఆటలంటూ పట్టుకుని కూర్చుంటే ఇల్లు నడిచేది ఎలా? మాది మధ్యతరగతి కుటుంబం. భూమిని కౌలికి తీసుకుని వ్యవసాయం చేసేవాళ్లం. అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్ని. నేను ఆటల్లో రాణిస్తూ ఉంటే చూసి మురిసిపోయేవాడు కూడా నాన్న. ఖరీదైన ఆహారం పెట్టి కోచింగ్ ఇప్పించే స్తోమత ఆయనకి లేదు. ఏవో చిన్నా చితకా పోటీల్లో పాల్గొన్నాను. దానితో ఏలూరులో సాయ్ అకాడమీకు ఎంపికయ్యాను నేను. మరి 7వ తరగతి నుంచి అక్కడే చదువుకుంటూ ఆటల్లో పాల్గొనేదాన్ని. కానీ నా జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం విజయవాడలోని చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ అకాడమీనే. నాలోని వెయిట్ లిఫ్ట్ అని ముందుగా గుర్తించింది అక్కడి కోచ్ రాజశేఖర్. 12 ఏళ్ల కిందట ఈ అకాడమీలో అడుగుపెట్టినప్పుడే నా జీవితం పూర్తిగా మారిపోయింది. జాతీయ స్థాయిలో వరుసగా 12 బంగారు పతకాలు గెలుచుకున్నాను. మరి ఆ విజయాలను చూసి సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు

ఉంటూ వచ్చినా సరే ఆటపై మక్కువతో వద్దనుకున్నాను. మరి ఒలింపిక్స్ లో ఎలా అయినా పథకం గెలవాలన్నది నా కల. కాకపోతే అప్పటి ఫెడరేషన్స్ లో అంతర్గత వివాదాలు నన్ను అంతర్జాతీయ స్థాయికి వెళ్లకుండా అడ్డుకున్నాయి. మరి ఆ నిరాశతో ప్రేమించిన ఆటకి స్వస్తి చెప్పేసి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఇంకేముంది, పెళ్లైంది, ఒక పాప పుట్టింది. మా వారు కార్ డ్రైవర్. ఓ రోజు అనుకోకుండా మా కోచ్ రాజశేఖర్ కంట్లో పడ్డాను. నేను ఆటను వదిలేశానని తెలిసి బాధపడ్డారు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నారు. జర్మనీలో జరుగుతున్న గ్రాండ్ ఫిక్సన్స్ కి సిద్ధం కమ్మన్నారు. ఇలా ప్రాక్టీస్ మొదలు పెట్టానా లేదో. నాన్నకి పక్షవాతం వచ్చింది. ఆయనకు నేను తప్ప ఎవరున్నారు? కానీ నా ప్రాక్టీస్ చెడిపోకూడదని ఆయన బాగోగులు మొత్తం మా వారు తీసుకున్నారు. ఆయనకు కాస్త కుదుటబడి హమ్మయ్య అని అనుకున్నాను. ఆ సమయంలో నేను బరువు బాగా పెరిగాను. పోటీ తక్కువగా ఉండే 90 కేజీల విభాగంలో పాల్గొన్నాను. మరి నిజానికి ఈ క్రీడలో బరువే కీలకమైన విషయం. 90 కేజీల కంటే 100 గ్రాములు తక్కువగా ఉన్నా నేను పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి పోటీలకు ముందు 88 కేజీల వరకు బరువున్నాను. మరో 2 కేజీలు పెరగటం పెద్ద కష్టం కాదు కాబట్టి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. కానీ ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. మా వారు కార్ డ్రైవర్ అని చెప్పాను కదండి, ఆయన నడుపుతున్న కారుని పార్కింగ్ చేసే సమయంలో ఓ పెద్ద టిప్పర్ డీ కొట్టింది. కారు నుజ్జునుజ్జైపోయింది. అదృష్టవశాత్తు ఆయన మృత్యువు నుంచి బయటపడ్డారు. ప్రాణభయం తప్పినట్టేనని డాక్టర్లు చెప్పారు. ఆయన ఐసీయూలో ఉన్నన్ని రోజులు నా బాధ మాటల్లో చెప్పలేనిది. ఈ భయంతో తిండి నిద్ర కరువయ్యాయి. ఒక్కసారిగా 5 కేజీల బరువు తగ్గిపోయాను. చేసిన సాధనంతా పోయింది. బరువు తగ్గితే ఆట నుంచి తప్పుకోవాల్సిందే కదా. మరి ఇలా నేను బాధపడుతున్న సమయంలో ఆయన కళ్ళు తెరిచారు. పోటీలకు వెళ్లమని చెప్పారు. అప్పటికీ పోటీలకి ఖచ్చితంగా 20 రోజులు మాత్రమే ఉంది. దానితో బరువు పెరిగే విషయంలో నాపై ఒత్తిడి పెరిగింది. వేగంగా బరువు పెంచే ఖరీదైన ఆహారం తినాల్సి వచ్చింది. మరి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, ఇతర సహజ సిద్ధమైన ఆహారంతోనే బరువు పెరిగేందుకు ప్రయత్నించాను. సాధించాను కూడా. కానీ జర్మనీ వాతావరణం నేను ఊహించినట్లు అస్సలేదు. అక్కడ 13 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. చచ్చేంత చలి. మరి ఆహారం అస్సలు పడలేదు కూడా నాకు. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడ్డాను కూడా. అలా అన్ని మాత్రలు వేసుకోవటానికి లేదు. మరో పక్క పోటీ తీవ్రంగా ఉంది. 18 దేశాల నుంచి 108 మంది పాల్గొన్నారు. అప్పటికే నా విభాగంలో కొంతమంది తగినంత బరువు లేని కారణంగా పక్కకు తప్పుకున్నారు. నేను మాత్రం 50 గ్రాములు పైనున్నాను. తుది పోటీలో ఆశామాషిల్లే నేను తలపడింది జర్మన్ క్రీడాకారిణితో. మరి వచ్చే ఒలింపిక్స్ లో ఆ దేశపు తూర్పు ముక్క ఆ అమ్మాయి. మొత్తం 119 కేజీల బరువు ఎత్తి తనపై విజయం సాధించాను. అలా ఇంతవరకు ఏ భారతీయురాలు సాధించని 14వ విమెన్ సీనియర్స్ గ్రాండ్ ఫిక్స్ లో విజేతగా నిలిచాను, బంగారు పథకం కూడా సాధించాను అని బొట్టేపల్లి రాజ్యలక్ష్మి గారు గర్వంగా చెప్పుకుంటూ వచ్చారు. మిలిసినాస్ ఇప్పటి వరకు ఆమె గురించి, ఆమె విజయం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళా మెలిసినెస్. బీట్రూట్ తో వెంట్రుకలకి రంగు వేసుకోవచ్చటండి, మరి ఆరోగ్యంగా కూడా ఉంచుకోవచ్చట. మరి అదేలాగో ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి రసాయనాలు లేకుండా జుట్టు దెబ్బతినకుండా, అంతెందుకు ఎటువంటి సమస్య లేకుండా జుట్టు రంగు మార్చేస్తుంది బీట్రూట్ రసం. అరకప్పు బీట్రూట్ పొడిలో హెల్త్ అండ్ ఫుడ్ స్టోర్స్ ని లభిస్తుంది. మరి ఒక కప్పు వేడి నీళ్లు పోసుకోవాలండి. మిశ్రమం వేడి తగ్గి గది ఉష్ణోగ్రతకు వచ్చాక జుట్టుకు పట్టించాలి. మరి 4 గంటల తర్వాత వట్టి నీళ్లతో కడిగేయాలి. షాంపూ అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే రంగు త్వరగా పోతుంది. మరి రంగుగా కాకపోయినా బీట్రూట్ జుట్టుకి మేలు చేస్తుంది కూడా. మరి మాడు పొడిబారకుండా, చుండు రాకుండా ఉండాలంటే బీట్రూట్ మంచి బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చండి. మరి బీట్రూట్ లో ఉండే కెరిటోనాయిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి కూడా. మరి అదేవిధంగా బీట్రూట్ రసాన్ని మాడికి మర్దనా చేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. మరి ఇలా వారానికి 1-2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చాలా మంది బ్యూటీషియన్ చెప్పుకొస్తున్నారు. మెలిసినెస్ ఇప్పటి వరకు మంచి బీట్రూట్ తో చేసుకునే గల టిప్ తెలుసుకున్నారు కదా. మరి లాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళా మల్లిస్నెస్. ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి చిక్ బఠానీ. మరి అసలు ఈ చిక్ బఠానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే, ఎండు బఠానీలో 1/4 కిలో, కొత్తిమీర 1 కట్ట, ఆమ్చూర్ 1/4 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1/2 టీ స్పూను, మిరియాలు 1/4 టీ స్పూను, కరిగించిన నెయ్యి 1/4 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముద్ద 1 టీ స్పూను, పుదీనా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత తీసుకుంటే సరిపోతుంది. మరి అసలు చిక్ బఠానీ తయారు చేసే విధానానికి వస్తే, బఠానీలను రాత్రిపూటే నానబెట్టుకోవాలి. మందపాటి ప్యాన్లో వీటిని వేసి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరి అవి కూడా ఉడికిన తర్వాత నీళ్లు వంపేసుకోవాలి. మరి ఆ తర్వాత మనం మిరియాలు తీసుకున్నాం కదండి, అవి పొడి కొట్టాలి. అందులోనే మిగిలిన మసాలాలన్నింటినీ కలిపి ఉడికించి ఉంచిన బఠానీల్లో కలిపేసుకోవాలి. మరి నెయ్యి వేడి చేసి సగభాగం బఠానీల మీద పోసుకోవాలి. పచ్చిమిర్చి ముద్దలా నూరుకోవాలి. మరి అందులోనే అల్లం, కొత్తిమీర, పుదీనా, తురుముల్ని కూడా కలిపేసుకోవాలి. మరి అప్పుడు ఆ మిశ్రమాన్ని కూడా బఠానీల్లో వేసి కలుపుకోవాలి. మరి ఆ తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మరి అప్పుడు ఉప్పు సరిచూసి వేడివేడిగా వడ్డిస్తే చాలా బాగుంటుందండి. మరి పంజాబీలో ఎక్కువగా చేసుకునే ఈ చోళీ కూరను చపాతీ, పూరి, బ్రెడ్ ఎందులోకైనా తీసుకోవచ్చు. మళ్ళీ స్నాక్స్ చిక్ బఠానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో అన్న విషయాన్ని ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మళ్ళీ స్నాక్స్ ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటే లెన్స్ రేడియో విష్ణు 90.4 FM వినోదాల సంగమం సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే అఫ్రీన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పాలపళ్ళు ఊడిపోవడం ఆరేళ్ల నుంచే మొదలవుతుంది. అన్ని పాలపళ్ళు ఒకేసారి ఊడి శాశ్వత దంతాలు రావు. పాలపళ్ళు 20 మాత్రమే ఉంటాయి. వాటి స్థానంలో వచ్చే శాశ్వత దంతాలు 32 ఉండాలన్నమాట. దవడ ఎముక ఎదుగుదల వల్ల అన్ని పళ్ళు నోటిలో క్రమ పద్ధతిలో అమరడం సాధ్యమవుతుంది. పాలపళ్ళు ఊడిన 6 నెలల్లోపు శాశ్వత దంతాలు వస్తాయి.

మనిషి జీవితకాలంలో అత్యధికంగా దంత సమస్యలు వచ్చేది 6 నుంచి 13 సంవత్సరాల్లోపే. సంక్లిష్టమైన ఈ దంత సమస్యల పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు, పాలపళ్ళు సరైన వయసులో ఊడిపోకుంటే శాశ్వత దంతాలు వాటికి ముందో వెనుకో మొలిచేస్తాయి. అందుకే చాలా మంది పిల్లల్లో 2 వరుసల్లో పళ్ళుండటం చూస్తూ ఉంటాం. నోటి నిండా పళ్ళున్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఇదే తర్వాతి రోజుల్లో ఎగుడు దిగుడు పళ్ళకు కారణమవుతాయి. కొన్నిసార్లు శాశ్వత దంతాలు దవడ ఎముకల్లోకి చొచ్చుకుపోవడమో లేదా దవడలో ఇరుక్కుపోవడమో జరగడం వల్ల సరిగ్గా కనిపించవు కూడా. వీటిని సరైన సమయంలో గుర్తించాలి. అలాగే పళ్ళు పుచ్చిపోయి లేదా దెబ్బలు తగలడం వల్ల పళ్ళు తొలి దశగా ఊడిపోతే అది మరో సమస్యకు దారితీస్తుందండి. అప్పుడే మొలిచిన పళ్ళు చిన్న వయసులో పెద్దగా కనిపించడం సహజమే. ఒక్కోసారి నోటిలో మొలిచిన పంటి సైజు ఎప్పటికీ అలాగే ఉంటుంది. పళ్ళ మధ్య సందులు కొంతకాలానికి పూడుకుపోతాయి. అయితే పిల్లలను ఎప్పటికప్పుడు దంత వైద్యుని వద్దకు తీసుకెళ్లడం మూలంగా డాక్టర్ సులభంగా పరిష్కారం సూచించగలుగుతారు. పాలపళ్ళు ఊడి శాశ్వత దంతాలు వస్తున్న సమయంలో కొంత అసౌకర్యం నొప్పి ఉండొచ్చు. డాక్టర్కి చూపించి తగిన చికిత్స చేయించుకోండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. క్రంచెస్ వ్యాయామాలు చేసినా కడుపు నిండా తినాలి తప్ప పొట్ట మాత్రం మార్చుకోకూడదండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతుంది. దానివల్ల మనం తిన్నదంతా చక్కగా జీర్ణమై శరీరంలో క్యాలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసినప్పుడైనా సరే ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి. సంగీతం వింటూ చేసే వ్యాయామం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. నిజమే అండి, సంగీతం వింటూ చేయడం వల్ల వ్యాయామంతో త్వరగా విసుకురాదు. వ్యాయామ ఫలితాలు పెద్దగా కష్టం లేకుండానే అందుతాయి. ముందు స్ట్రెచ్చింగ్లు చేసి అప్పుడు వ్యాయామం చేయాలనుకుంటారు చాలా మంది. నిజమే, కానీ స్ట్రెచ్చింగ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదు. అలా చేస్తే కండరాలు పట్టేస్తుంటాయి. వార్మప్ మరియు స్ట్రెచ్చింగ్ రెండు వేర్వేరు వ్యాయామాలు. వార్మప్లని నిపుణుల ఆధ్వర్యంలో నేర్చుకుని అప్పుడు సొంతంగా చేయండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఒత్తిడి వల్ల కంగారు ఆందోళన తలనొప్పి వంటివే కాదు జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయి. బరువు నియంత్రణలో ఉండదు, దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు తప్పకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి. మొదట ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఒక చోట రాసుకోవాలి, వాటిని ఒక క్రమబద్ధంలో తగ్గించుకుంటూ రావాలి. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు మనం ఆరోగ్యంతో ఉండాలి కదండి. అంటే మానసికంగా శారీరకంగా అందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ధ్యానం ఎలాంటి ఒత్తిడినైనా తగ్గిస్తుంది. రోజులో కనీసం 10 నిమిషాలైనా ఇందుకోసం కేటాయించండి. మీరు తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంచుతుంది. దాంతో మీకు ఎదురయ్యే ఏ రకమైన ఒత్తిడినైనా సరే సమర్థంగా ఎదుర్కోగలరు. కలతలు లేని నిద్ర మీ శరీరానికి మరియు మెదడుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనసుకి హాయి అనిపిస్తుంది. అందుకే బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా హాయిగా నిద్రపోయేలా చూసుకోండి. మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు ఉంటాయి. కాబట్టి అన్ని వేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే సరదాగా మాట్లాడేవారితో గడిపినా కూడా ప్రయోజనం ఉంటుంది. తోట పని చేయడం లేదా మొక్కల మధ్య గడపడం వల్ల కూడా ఒత్తిడి సులువుగా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: బాబోయ్, మామూలు డ్రామాలు కావు. అన్ని లెక్కలేసుకుని నువ్వు బక్రా అని ఫిక్స్ అయినాక నంబరుస్తాయి. ఇక వాట్సాప్లు షురూ అవుతాయి చూడు. నిద్రపోనీ అయి, పనులు చేసుకొని అయి, ఇక బతుకంతా వాళ్ళకి రాసిచ్చినట్టే.

0: FM 90.4. కుండలతో సాగునీటి ఏర్పాటు. ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
2: కాబట్టి రైతులు కుండ సాగును ఎలా వాడుకోవచ్చో చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లను పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది.
0: ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి, కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
3: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
3: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కరికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ

0: కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
1: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
2: సరియా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ని మేము స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
1: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు. అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు, జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గరలో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా ఉంది.
3: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
4: మట్టి కుండలు దొరకకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి.
0: వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
0: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని 2000 సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్ళుల్లో దీన్ని చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్ట్ల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.

0: చెవి పోట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, ati dirghakalika vyadhulaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9

కుర్రాళ్ళు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 మాస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి అయితే నేను మీ ఆర్జే భవ్యని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, నమస్తే. శుభ ఆదివారం మేడం.
0: శుభ ఆదివారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా మేడం. బాగున్నారు మేడం?
0: నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు మస్తాన్ బాషా గారు?
4: మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: ఒక క్వశ్చన్, ఒక పొడుపు కథ అడగబోతున్నానండి. మరి రెడీగా ఉన్నారా సమాధానం చెప్పడానికి?
4: అడగండి మేడం, తప్పదు కదా, ఇంకా మన దానికే కదా రెడీగా.
0: అవును, మరి అడగనా?
4: చెప్పండి మేడం.
0: చేనులో పచ్చగా ఉంటుందట, మార్కెట్ లోకి వచ్చేసరికి నల్లగా అవుతుందట, ఇంట్లో మాత్రం ఎర్రగా మారుతుందట, మరి ఏమై ఉంటుంది?
4: ఏంది మేడం?
0: చేనులో పచ్చగా ఉంటుంది, మార్కెట్ లో నల్లగా అయిపోతుంది, ఇంట్లో మాత్రం ఎర్రగా మారుతుంది, ఏంటిది అది? కష్టంగా ఉందా?
4: కష్టంగా అంటే డిఫికల్ట్ గానే ఉంటేనే కదా మేడం క్వశ్చన్, ఈజీగా ఉంటే
0: అదే కదా థ్రిల్ మనకి, ఆలోచించాలి.
4: సరే మేడం, నేను వాట్సాప్ చేస్తాను, శ్రోతలు ఉంటారు.
0: ఓకే అండి, మరి నేనైతే లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను.
4: ఓకే మేడం, మంచిది.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: మేడం, ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ బాగా జలసాగా హుషారుగా గడిపారని కోరుకుంటున్నాను. అందుకు వినోదం సినిమాలో నుంచి
0: ఆ మూవీ నుండి
4: చిక్కలేదు చిన్నదని ఆచూకి, చెప్పరాని బాధలన్నీ ఉష్కాకి.
0: ఒకసారి మళ్ళీ చెప్పండి.
4: చిక్కలేదు చిన్నదని ఆచూకి, చెప్పలేని బాధలన్నీ ఉష్కాకి.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
4: ఉన్నారు మేడం, ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలేగా.

0: గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా ఆప్త మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, తర్వాత వచ్చి నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, బండారు శంకరయ్య గారు, ఖాజాభాయ్ గారు, అశోక్ గారు, తర్వాత వచ్చి పూజారి ధనుంజయ్ గారు, అందరి కోసం మేడం, ఇట్టున్న శ్రోతలందరి కోసం, మీకోసం మాకోసం మేడం.
1: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు. గుడ్ ఈవినింగ్ మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, అశోక్ మేడం, మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ పొడుపు కథ అయితే అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం.
0: మరి ఆన్సర్
1: ఏమనుకుంటున్నారు? ఫస్ట్ది వచ్చేసి మల్లెపూలు మేడం, లేదంటే రెండోది వచ్చేసి ద్రాక్ష మేడం.
0: మల్లెపూలు ఎందుకు అంటారు
1: అంటే అవి

0: టక్కర్ దొంగ మేడం.
1: ఏంటండి
0: టక్కర్ దొంగ? మహేష్ బాబు గారు నటించిన టక్కర్ దొంగ మూవీలో నలుగురికి నచ్చనిది, నాకు అసలు ఇక నచ్చలేదు.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: లిజనర్స్ అందరికి మేడం.
1: ఓకే అండి,
0: లిజనర్స్ అందరికి, ఇంతకు ముందు మాట్లాడిన ఫస్ట్ కాల మాట్లాడిన మస్తాన్ బాషా గారికి,
1: ఓకే అండి,
0: ఇంకా చేయబోతున్న వాళ్ళందరికీ హాయ్.
1: ఓకే.

0: నాగరికం జిల్లా సాతాపు నుంచి నాగిశెట్టి మేడం.
1: నాగిశెట్టి గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా మేడం.
1: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
0: విన్నాను కానీ తెలియదు మేడం.
1: అవునా? ఆలోచించారా బాగా?
0: తెలియదు మేడం.
1: కొంచెం కూడా ఏమి తెలియట్లేదా? దగ్గర
0: లేదు మేడం.
1: అవునా? మరి ఇంకేంటండి విషయాలు?
0: ఇంకేం లేదు మేడం.
1: ఎలా జరుగుతుంది? ఈరోజు సండే కదా, ఏమైనా స్పెషల్ ఉందా?
0: మేడం ఈరోజు మొన్న మంగళవారం నాడు బోనాలు వెళ్ళిండ్రు మా ఊర్లో. ఈరోజు ఊరిపేటకి వెళ్ళిన మేడం ఆదివారం రోజు. గంప జాతర అంటారు కదా మేడం.
1: తెలియదండి నాకు.
0: అట్లా ఊరిపేటకి వెళ్ళాం ఈరోజు.
1: ఓకే ఓకే
0: మేడం. రైతు బిడ్డే మేడం.
1: ఓ అవునా అండి.
0: అవును మేడం.
1: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: రైతు బిడ్డే మేడం. రైతు బిడ్డ మనిషిని నమ్మితే ఏముంది రాపాట మేడం.
1: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: సాతారు నుంచి లక్ష్మయ్య అందరి కొరకు మేడం.
1: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి జోష్ ఉన్న సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: వింటున్నా, ఫస్ట్ కాల్ నుంచి వింటున్నా.
0: అవునా, మరి ఆన్సర్ ఏమన్నా ఆలోచించారా?
1: టీ పొడి అనుకుంటున్నా.
0: అవునంటారా? నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి
1: ఓకే మేడం గారు,
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ప్రేమతో రా.
0: ఆ మూవీ నుండి
1: కనిపించావే తారాల సాంగ్ ఉంటుంది కదా, పున్నమిలా వచ్చింది ప్రేమ.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా అన్నయ్య గారు, బండార త్రిమూర్తుల గుప్తా గారు, పాలం పోలయ్య గారు, మాణిక్యరావు నాగేశ్వరరావు గారికి పెద్ద హాయ్ అండి.
0: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనవ గ్రామం అనంతపూర్ జిల్లా. బాగున్నారా మేడం గారు?
0: నేను చాలా బాగున్నాను పుల్లన్న గారు, మీరెలా ఉన్నారు?
1: ఆరోగ్యంగా బాగున్నాం, మీరు బాగుండాలని దేవుని ప్రార్థన మేడం గారు.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: అల్లావుద్దీన్ అబ్దుత దీపం చిత్రం పేరు.

0: మేడం గారు,
1: ఆ మూవీ నుండి
0: మనసంతా నీవురా, ఒలపంతా నీవురా, మగరాజు నీవురా.
1: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే పొడుపు కథ అయితే అడిగాను, విన్నారా?
0: రైట్ మేడం గారు, దానికి గోరంటాకు చెట్టు అని చెప్తున్నాను మేడం గారు, నిజమా అబద్ధమా తెలుదు.
1: గోరింటాకా?
0: గోరింటాకు మొలక చెట్టు
1: అవునంటారా? సరే, నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
0: ఓకే మేడం గారు,
1: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మన అభిమానం, మన ఆకాశ అభిమానం కొరకై మేడం గారు.
1: ఏంటండి?
0: మన ఆకాశవాణి అభిమానులు కొరకాయి.
1: ఓకే అండి,
0: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. భవ్య చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నానమ్మా.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా చిట్టు తల్లి? షో వింటున్నాను, మానసికంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. మీరు నేను ఎప్పుడో చెప్పినట్టుగా ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 6 గంటలు, ఈ 2 గంటలు నాకు అమృత గడియల్లా ఉంటాయి.
0: చాలా కృతజ్ఞతలు అండి.
1: అప్పుడు మన విజయ బంగారు తల్లి చేసేటటువంటి సరదాగా కాసేపు షో, ఆ షోలో తెలియపరుస్తున్న విషయాలు, విజ్ఞానం, వినోదం, వికాసం, సంయుక్త సమాహారం, మన రేడియో విష్ణు కాబట్టి దానికి తగ్గట్టు మన విజయ బంగారు తల్లి, మీ మేడం గారు, మా బంగారు తల్లి చేస్తారు. పూర్తి స్థాయిలో అందరినీ అలరిస్తూ, ఆనందింపజేస్తూ, సంతోషపరుస్తూ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ, బస్ టైం పాస్, ఒకప్పటి పాటలు పలికే కార్యక్రమాన్ని మా చిట్టి చిట్టి చిట్టి తల్లి మీరు అందరూ చేస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: అదే ఇవాళ మా సోదరులు, వారి తల్లిగారి పేరు సూర్యకాంతమ్మ గారు, మా తల్లిగారి పేరు సూర్యకాంతమ్మ గారు, అయినటువంటి విశాఖపట్నం చింతల అగ్రహారంలో ఉన్నటువంటి బొడ్డేడు జగన్నాథరావు మాస్టర్ గారు, వారి శ్రీమతి గారు లలిత గారు, వారి ఏకైక కుమారుడు అయినటువంటి బొడ్డేడు చంద్రశేఖర్ బాబు పుట్టినరోజు అండి ఇవాళ.
0: ఓకే అండి.
1: చంద్రశేఖర్ కి నేను హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా.
0: ఓకే అండి.
1: చందు, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని నేను, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా చంద్రశేఖర్ అని బాబుని ఆశీర్వదిస్తూ నేను తనకి ఇష్టమైన పాటల్లో ఒక పాట అడుగుతున్నాను మిమ్మల్ని.
0: ఓకే అండి, చెప్పండి.
1: నాన్నకు ప్రేమతో ఈ చిత్రంలో,
0: ఆ మూవీ నుండి
1: నాన్నకు ప్రేమతో చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ మరియు వారి తమ్ముడు గారైనటువంటి తమ్ముడైనటువంటి సాగర్ పాడిన పాట, గీత రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అనే పాట అందుబాటులో ఉందా తల్లి?
0: ఉందండి.
1: ఈ పాటను ప్రసారం చేయండి. ఈ పాట ముఖ్యంగా నేను అన్నట్లుగా మా సోదరులు బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి ప్రియ కుమారులైనటువంటి, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చంద్రశేఖర్ బాబు కోసం, తర్వాత మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, భవ్య చిట్టు తల్లి కోసం, తర్వాత బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, నెక్స్ట్ పిన్నమ్మ గారు, బాబాయ్ గారు వారి ఇరువురి కోసం, మస్తాన భాష గారి కోసం, బండారు శంకరయ్య గారి కోసం, నా నరేందర్ రెడ్డి గారి కోసం, మన రేడియో విష్ణు మస్త్ టైం పాస్ కార్యక్రమం వింటున్న వారి అందరి కోసం ప్రచారం చేయమని మనసారా మా చిట్టు తల్లిని, భవ్య చిట్టు తల్లిని కోరుకుంటూ, అభినందిస్తూ ఆశ

ఖచ్చితంగా అండి. చంద్రశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: నమస్తే అండి మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి అండి, కడప జిల్లా మేడం.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి మేడం గారు. మీరండి బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి మేడం గారు.
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: లేదండి, అడగండి చెప్తాను.
0: చేనులో పచ్చగా ఉంటుంది, మార్కెట్ లో నల్లగా అవుతుంది, ఇంట్లో ఎర్రగా మారుతుంది, మరి ఏమై ఉంటుంది?
1: గోరింటాకండి.
0: అవునంటారా, ఎందుకు?
1: అది చేలో ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, చేతికి ఉడుకున్నాక ఎర్రగా అవుతుంది కదండి.
0: నల్లగా ఎప్పుడు అవుతుంది మరి?
1: నల్లగా అంటే ఇంకా ఉండే కొద్దీ నల్లగా అవుతామట.
0: అవునంటారా, సరే నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: సరే మేడం.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: శత్రువు మేడం, వెంకట సాంగ్.
0: ఏంటండి
1: శత్రువు?
0: ఆ మూవీ నుండి.
1: పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ, ఆ సాంగ్ మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన రేడియో విష్ణు వింటున్న వాళ్ళందరికి హాయ్ చెప్పండి మేడం, ఆర్జేలకు మా శ్రోతలందరికి మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ మేడం, నేను బెంగళూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక పొడుపు కదా అడిగాను, విన్నారా?
1: వినలే మేడం.
0: అవునా, సరే మరి అడగనా.
1: చెప్పండి మేడం.
0: చేనులో పచ్చగా ఉంటుందట, మార్కెట్లోకి వచ్చేసరికి నల్లగా అయిపోతుంది, ఇంట్లో ఎర్రగా మారుతుందట, మరి ఏమై ఉంటుంది? అవునా, నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను. అవునండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఇది కూల్ అన్నా మేడం.
0: ఒకసారి కొంచెం క్లారిటీగా చెప్పరా, అర్థం కావట్లేదు. హలో.
1: హలో.
0: వినపడుతుందా అండి? ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి మీ దగ్గర. హలో. ఇప్పుడు చెప్పండి.

0: పాట పేరు చెప్పనా?
1: మూవీ పేరు చెప్పండి.
0: కూలన్న.
1: వేరే సాంగ్ ఏదన్నా అడుగుతారా?
0: వేరేది, ఇది గౌతమి, మూవీ పేరు గౌతమి.
1: ఆ మూవీ నుండి
0: వెలిగింది నా ప్రాణ దీపం అనే సాంగ్ ఉంటుంది మేడం.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలి?
0: ఓకే ఒక నిమిషం చెప్తున్నా మేడం. ఈ మెమ్నార్ నుంచి పుల్పాటి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నగర్ కర్నూలు నుంచి సాతాపూర్ లక్ష్మయ్య, అల్లగడ్డ నుంచి పాలంపోలయ్య, వీళ్ళందరికీ మీ స్టాఫ్ గురించి కూడా డెడికేట్ చేస్తూ ఈ పాట కోరుతున్నాం మేడం.
1: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00

0: సిటీ స్కాన్ లు తీయుట పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో హలో, శుభ సాయంత్రం అమ్మా.
2: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను అమ్మా. అమ్మా, కాలు కలిసింది పోయింది, కలిసింది పోయింది, మళ్ళీ కలుస్తా లేదా అనుకున్నాను.
2: అయ్యో,
3: ఈ మధ్య అసలు కాలు కలవట్లేదమ్మా. మీరేమో త్వరగా తీయట్లేదు, పోతుంది
2: అంటే ఒకేసారి చేస్తున్నారు కదండి, బిజీ బిజీ వచ్చేస్తుంది.
3: అమ్మా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే తేయాకు. తేయాకు టీ
2: అవునంటారా?
3: అదే, పండినప్పుడేమో పచ్చగా ఆకుపచ్చగా ఉంటది, అది మార్కెట్ లోకి వచ్చినప్పుడు అది నల్లగా మారుద్ది కదా, అది ఎండబెట్టి అవి చేసి పొడి చేస్తారు. దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి ఇంట్లో కాగబెట్టుకుంటే డికాషన్ లో, పాలల్లో వేయకుండా డికాషన్ పెట్టండి, ఎర్రగా వస్తుంది. అది మళ్ళీ మనం పారబోసినప్పుడు నల్లగా ఉంటది.
2: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
3: ఓకే అమ్మా. అయితే ఈ రోజు ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, బుంగమూతి చందం నీ ముదరి కాళ్ళ బంధం. ఆ పాట గుర్తొచ్చింది కానీ మూవీ గుర్తు రావట్లేదు. నేను కవిత చెప్తాను, ఈ లోప సాంగ్ ఉంటే చూడండి అమ్మా.
2: ఓకే అండి, చెప్పండి.
3: అయితే ఇవాళ కోపాన్ని జయిద్దామని చెప్తాను అనమాట, అందుకే ఆ పాట గుర్తొచ్చింది. అమ్మ కోపం కడుపు నింపటానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, బంధువుల కోపం ఆత్మీయతను పెంచటానికి, స్నేహితుల కోపం సరైన మార్గం చూపటానికి, ఎవరిపై కోపం ఉంటుందో వారిపై ప్రేమ ఎక్కువగా ఉన్నట్లు, కోపాన్ని అదుపు చేస్తే జీవితం ఆనందమయం, తన కోపమే తన శత్రువు అన్నట్లు, అతిగా కోపగిస్తే ఆరోగ్యానికి చేటు, కోపంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు హేతువు, అందుకే కోపాన్ని జయిద్దాం, ఉత్తమ ఆలోచనలకు శ్రీకారం చుడదాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం.
2: చాలా చక్కగా చెప్పారండి.
3: థ్యాంక్ యూ అమ్మా. పాట దొరికిందా?
2: ఆ దొరికిందండి.
3: ఏ మూవీ అమ్మా, నాకు గుర్తులేదు.
2: మూవీ అండి, ఐడియా లేదండి.
3: ఐడియా లేదా? ఓకే, అయితే పాట వింటాను. చాలా లేదు ఆ పాట విని కూడా. ఇవాళ నేను కోపం గురించి చెప్పాను కాబట్టి పాట సూటబుల్ అయిపోద్ది.
2: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పండి.
3: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఓకే అండి, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి ఈరోజు అడిగిన క్వశ్చన్కి అయితే చాలా తక్కువ మంది ఆన్సర్ చేయగలిగారండి. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే టీ పౌడరేనండి. మరి ఈరోజు లైవ్లో అయితే మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం, మంచి మంచి సాంగ్స్ విన్నాం. మరి రేపు ప్రసారమయ్యే మాస్ టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.

పెంచుకర్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కార్ కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
2: ఆదిత్య ఇఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
1: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు థీమర్. ఇవాళ థీమర్ ప్రోగ్రామ్కి మీ ముందుకైతే మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్తో అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: After a short break, welcome back to Thinmer. So listeners, ఇవాళ మన Thinmer program లో first song అయితే వింటారు. మీరు అందరు రెడీగా ఉన్నారా? మరి ఇంకెంత కాలస్యం మొదలు పెట్టేద్దాం. కొరటాల శివ గారి దర్శకత్వం వచ్చిన దేవరా మూవీ నుంచి శిల్పారావు గారు ఆలపించిన చుట్టమల్లె అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినిపోతున్న సాంగ్ వచ్చేసి అనకప్ గారి దర్శకత్వం వేసిన గ్రూవీ మూవీ నుంచి దిల్జిత్ ఖర్ ఆలపించిన నైనా అనే సాంగ్ అయితే మీరు వినిపోతున్నారండి. ఇక విక్కీ గారు అయితే హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కుమార్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజన్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్

0: ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: వెల్కమ్ బ్యాక్ టు టీన్ మర్సల్ లిజనర్స్. మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అదే వింటారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసింది సుకుమార్ గారి దర్శకత్వమైన పుష్ప 2 మూవీ నుంచి శ్రేయా ఘోషల్ ఆలపించిన సూసే కియర్ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక అల్లు అర్జున్ గారు అయితే హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే చంద్రబోస్ గారి లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి రాజ్ కుమార్ గారి దర్శకత్వం వేసిన దుల్కీ మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన ఓ మాహి అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక షారుఖ్ ఖాన్ అయితే హీరోగా, తాప్సే పన్ను హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితా భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమ.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్సల్ లిజనర్స్. మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి ఆనంద్ గారి దర్శకత్వం వహించిన అమరన్ మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి గారు ఆలపించిన రంగులే అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక శివ కార్తికేయన్ గారు అయితే హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి పెట్టించిన ఈ సాంగ్ అయితే రామచోతి శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి అమర్ గారి దర్శకత్వం వచ్చిన స్ట్రీట్ 2 మూవీ నుంచి నేహా గారు ఆలపించిన ఆజ్ కీ రాత్ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక రాజ్ కుమార్ గారు అయితే హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రష్మి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్

0: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ చెప్పినేసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అదప్లా అవుతుంది, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, bully, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: దర్శన్ గారి దర్శకత్వం వచ్చిన ఇతట వాహనములు నిలపరాదు అనే మూవీ నుంచి అరవింద్ మాలిక్ గారు ఆలపించిన హే మనసెందుకిలా అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక సుశాంత్ గారు అయితే హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీజో గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఇవాళ మన థీమర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ వినేసారు కదండి. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే థీమర్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటే దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.